శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు 2026 జూన్ నెల 28వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: శ్రోతలు వింటున్నారు భక్తిరంజని. ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం విన్నారు. ఆకాశవాణి సమయం 6:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భక్తిరంజని కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం క్రీస్తు భక్తి గీతాలు.

0: ఇంతవరకు మీరు క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు శ్రీ అమ్రోజ్ గారు.
1: ప్రపంచములో అత్యున్నతమైన పదము ప్రేమ. కారణం, ప్రపంచములో దేనికైనా విలువ కట్టవచ్చును, కానీ ఈ ప్రేమ అనే పదానికి విలువ కట్టడం చాలా కష్టం. కనుక ప్రపంచములో అత్యున్నతమైన పదం ప్రేమ. ప్రస్తుత సమాజములో ప్రేమ అనేకులలో లేని కారణంగా ఘర్షణలు, కుట్రలు, హత్యలు, రకరకాలైన సమస్యలు సమాజాన్ని చీడపురుగులా పట్టి పీడిస్తున్నాయి. అందుకొరకై బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి అని, ప్రేమే దైవం అని యోహాను సువార్త 3:16 మనం గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. అనగా బైబిల్ ప్రబోధం అంతయు కూడా 2 అక్షరములైన ప్రేమ పైన ఆధారపడి ఉంది, ప్రేమ చేత నింపబడి ఉంది. పౌలు అనే భక్తుడు తన పత్రికలో, నేను ప్రేమ లేని వాడనైతే గణగణ మృగడి కంచును అని వ్రాశాడు. బైబిల్ సారాంశము అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే పదముపై ఇమిడి ఉంది. ప్రేమ అంటే ఇంకొక అర్థం త్యాగము అని. మానవ జీవితంలో ఈ త్యాగపూరితమైన ప్రేమ లేకపోతే స్వార్థముతో మిళితమైన ప్రేమ ఉంటుంది. అనగా కల్మషముతో కూడిన, కపటముతో కూడిన ఈ ప్రేమ ఉంటుంది. కనుక ఈ ప్రేమ ఇతరులకు కీడు చేస్తుంది, ఈ ప్రేమ ఇతరులను బాధిస్తుంది, ఈ ప్రేమ ఇతరులను కించపరుస్తుంది. కనుక ఈ ప్రేమ కాకుండా మేలు చేసే నిజమైన ప్రేమ విడవక, అనక ఇతరుల కష్టాలలో, కన్నీళ్లలో తోడుగా, నీడగా నిలిచేదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమనే పరలోకములో ఉన్న దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుణ్ణి ఈ భూలోకానికి మానవ అవతారిగా దిగివచ్చుటకు ఈ ప్రేమ కారణం అయినది. ఈ ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సిలువ మరణం పొందేందుకు నడిపించినదే ఈ ప్రేమ. ఈ శాశ్వతమైన ప్రేమ అనేకుల హృదయాల్లో వెలిగించాలని, ప్రేమ కలిగిన యేసయ్య ఆరుని జ్యోతిగా, దేదీప్యమానంగా ప్రతి ఒక్కరిని వెలిగించు నిమిత్తం తను తాను మరణానికి అప్పగించుకొని తిరిగి సజీవుడై లేచి నిత్యమైన ప్రేమ చేత అనేకులను ప్రేమించి నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని ప్రేమ సందేశామిచ్చిన ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మీరు నిలిచి సమస్త జీవరాశుల్ని, సమస్త ప్రాణుల్ని, సమస్త నీ సమాజాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిసరాలను ప్రేమించి ప్రేమ వాతావరణాన్ని, అనగా దైవ ప్రేమకు ప్రతిదులమై వెలగాలని ఆశిస్తూ, మానవ జీవితంలో ప్రేమ లేకపోతే, మానవ జీవితంలో ప్రేమను పంచకపోతే అతను మనిషిగా మనిషిగా జీవించడు గనక, మానవ జీవితంలో ఉన్నతమైన దైవ ప్రేమను కలిగి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిన బైబిల్ వాక్య చట్ట ప్రకారంగా నీకు కలిగిన దానిలో ఇతరులకు పంచుతూ, నీకు కలిగిన ప్రేమను ఇతరులకు పంచుతూ చుట్టుపక్కల వాతావరణ ప్రేమ వాతావరణం చేయాలని, ప్రేమ మేడని యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరలోకం నుంచి దిగివచ్చిన ఆ ప్రేమ పాపి అయిన మానవుని పరిశుద్ధునిగా చేసింది. కనుక నీలో వెలిగించబడిన ఈ ప్రేమ అనేకుల్ని వెలుగుదీపమే వెలిగించాలని, ఇతరులకు వెలుగును బోధించాలని, అనేకులతో ప్రేమ కలిగి ఉండాలని ఎవరైతే ఈ ప్రేమ కలిగి ఉంటారో, సర్వే జన సుఖినో భవంత వాక్య ప్రకారంగా నీ వాతావరణాన్ని, నీ కుటుంబాన్ని, సమాజం కోసం నీ ప్రేమను వినియోగించవలసిందిగా మనవి చేస్తున్నాను.
0: ఇంతవరకు మీరు శ్రీ అమ్రోజ్ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈ రోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడు యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నారు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ ఎస్ఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకమైన దురదలుతున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరు మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి

0: నుంచి స్టాఫ్ ని ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈ రోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు అవుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెను పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో గానీ ప్రపంచంలో గానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదుటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా అద్మకంతో జరుగుతున్నది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కరగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ
2: సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని ఉద్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రకోపం చూపిస్తుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకొని పాటించాలి.
1: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్టంలోని నరసంపేట వద్ద లక్నీపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించిన ఆయన ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికలతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 వింటారు ఎప్పటిలాగే తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. అలాగే ఈ ఉదయం 8:00 టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని మీరు వింటారు. 8:30 ప్రసారమవుతుంది బాలభారతి. ఈనాటి కార్యక్రమంలో బాను మోడల్ స్కూల్ పడగల్ విద్యార్థుల కదంబ కార్యక్రమాన్ని మీరు వింటారు. 8:50 ఈరోజు పోలియో ఆదివారం సందర్భంగా నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారి ప్రసంగం వింటారు. ఈ ఉదయం 9:00 మిమ్మల్ని అలరిస్తాయి హృదయ రాగాలు కార్యక్రమం. 10:00 ప్రారంభం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ ఉదయం 11:00 వింటారు మన్ కీ బాత్. భారతదేశ ప్రజలను ఉద్దేశించి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ ఉదయం 11:30 మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనస్సులో మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 వింటారు ఆంగ్లంలో వార్తలు. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 3:00 వింటారు సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సాయంత్రం 4:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. 5:00 అభిరుచి, 5:30 జానపద సంగీత కార్యక్రమం, 5:45 సినీ రంజని ప్రసారమవుతుంది. సాయంత్రం 6:30 ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్కి సంబంధించిన కామెంటరీ ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ ద్వారా యథావిధిగా ఆకాశవాణి కార్యక్రమాలను మీరు వినవచ్చు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం, 7:45 చిత్రసీమ, 8:00 అభిరుచి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయి. 11:10 వరకు ఈనాటి కార్యక్రమాలను మీరు వినవచ్చు. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యుకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటిఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యుకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని

0: ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెన్ను జిల్లాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెన్ను జిల్లాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1 ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యక్షులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి. విజ్ఞాన వినోదాలతో పాటు ఆరోగ్య సూత్రాలను అందించే విభిన్న కార్యక్రమాల జరి మన ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమాలలో భాగంగా 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

ప్రబోధ గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి. ప్రతి ఉదయం మనం తెలుసుకుంటున్నాం ఈ రోజుకున్న ప్రత్యేకత. మరి జూన్ 28కి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? పివి నరసింహారావు గారు భారతదేశానికి 9వ ప్రధానిగా సేవలందించారు. అంతకుముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడిగా గుర్తింపు పొందారు. దక్షిణ భారతదేశం నుండి అత్యున్నత పదవి అయిన ప్రధాని పదవిని పొందిన మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు. వారి జయంతి ఈరోజు. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి గారు. ఈయన బహుభాషా కోవిదులు. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు నవలని హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే వారి మరణానంతరం 2024లో భారత ప్రభుత్వం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను వారికి ప్రదానం చేసింది. ఈరోజు వారు మన మధ్య లేకపోవచ్చు, కానీ వారి సేవలను స్మరిస్తూ వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్. వింటున్నారు ప్రభాతలహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఏళ్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
1: డాక్టర్ ఏ వనిత,
3: కంటిపై పొర, కొలిక మండలి ఆపరేషన్,
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును,
3: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు,
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: పాడుతున్న ఈ సరదా పాట మంగమ్మ గారి మనవడు చిత్రంలోనిది. ఇలాంటి సరదా పాటలు ఇంకా వినాలి అనిపిస్తుందా? అయితే ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్. వింటూనే ఉందాం మీకు నచ్చిన పాటలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు విందాం వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఒక స్త్రీ యొక్క జీవిత కాలంలో గర్భిణీగా ఉన్న సమయం చాలా విశిష్టమైనది, పటిష్టమైనది. అంటే ఒక కొత్త జీవికి జన్మనివ్వటానికి ఒక తల్లి పడే వేదన కావచ్చు, ప్రయత్నం కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అందులో అన్ని రకాల ఎమోషన్స్ దాగి ఉంటాయి గర్భిణీగా ఉన్నప్పుడు. ఎన్నో జాగ్రత్తలు
3: కాదు, టోటల్ ఫ్యామిలీ ఎమోషన్స్ దాంట్లో దాగి ఉంటాయి.
2: కుటుంబ సభ్యులందరి దృష్టి ఆ గర్భిణీ స్త్రీ మీదే ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా, తీసుకోవట్లేదా, తింటుందా, తినట్లేదా, ఏమి తింటుంది, ఎంత తింటుంది, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ప్రతి విషయంలో కొన్ని ఆంక్షలు విధించి ఆమెను కాపాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధారణంగా వింటుంటాం గర్భిణీగా ఉన్నప్పుడు కనుక ఆ స్త్రీ కుంకుమ పువ్వు అనే పదార్థాన్ని పాలలో వేసుకొని కానీ నీళ్ళలో నానబెట్టి కానీ తాగటమో తినటమో చేస్తే పుట్టబోయే పాప కానీ బాబు కానీ ఒక అందమైన రంగును కలిగి పుట్టే అవకాశం ఉంటుందన్నది మనం చాలా కాలంగా వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమా, శాస్త్రీయంగా రుజువు చేయబడిందా, లేకపోతే ఒక అపోహ, ఒక నమ్మకం మాత్రమేనా?
3: ఇది నా పేషెంట్స్ కూడా చాలామంది అడుగుతుంటారు. కొంతమంది ఇప్పుడు మనకి చాలామంది విలేజెస్లో వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళ మామ కానీ దుబాయ్లో ఉంటారు, మేడం మా మామయ్య గారు ఇది పంపించారు కుంకుమ పువ్వు, మా హస్బెండ్ పంపించారు స్పెషల్ తీసుకోవచ్చా మేడం అని అడుగుతారు. సో ఎందుకు రాయి కుంకుమ పువ్వు అంటే మనం పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడుతుందంట కదా. సో ఇది కొన్ని అనాదిగా మన సమాజంలో ఈ ఒక నమ్మకం, కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతారు. సో ఇది శాస్త్రీయంగా చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మనకి కుంకుమ పువ్వు ఎక్కడెక్కువ దొరుకుతుంది? కాశ్మీర్లో ఎక్కువ దొరుకుతుంది. సో కాశ్మీర్ లో ఉండే వాళ్ళంతా తెల్లగానే
2: ఉంటారు.
3: సో వాళ్ళ కుంకుమ పువ్వు తిన్నందుకు తెల్ల కాదు,
2: వాళ్ళకి
3: ఆ వాతావరణానికి వాళ్ళ జెనెటిక్ ఫ్రేమ్ అలా ఉంటుంది. అంతేకాని వాళ్ళు తిన్నందుకు, బట్ అది అనాదిగా వస్తుంది. మనం ఎన్ని చెప్పినా సరే నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ 80% వాళ్ళు డైలీ కుంకుమ పువ్వు తీసుకుంటారు. సో బట్ ఆ కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే బిడ్డ యొక్క కలర్ అనేది అమ్మాయి అబ్బాయి అంటే భార్య భర్తల యొక్క జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే జన్యు పైన వాళ్ళ పుట్టబోయే బిడ్డ కలర్ ఆధారపడి ఉంటుంది. తర్వాత మెలానిన్ అనే పిగ్మెంట్ ద్వారా వాళ్ళ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అంతేగాని మనం కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా కలర్ తెల్లగా పుట్టడము, తీసుకోకపోవడం మూలంగా నల్లగా పుట్టడం అనేది కాదు. బట్ ఇది ఒక సుగంధ ద్రవ్యం, కుంకుమ పువ్వు అనేది ఒక సుగంధ ద్రవ్యం. దాంతో ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి, అంతేగాని కలర్కి మాత్రం అది ఉపయోగం లేదు. సో ఏం ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం ఎంత మోతాదులో తీసుకోవాలంటే సాధారణంగా 3rd month కంప్లీట్ అయినప్పటి నుంచి తీసుకుంటూ ఉంటారు. 1-2 రెబ్బలు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఆ 1-2 రెబ్బలు పాలల్లో వేసుకుని తీసుకున్నట్టయితే వామిటింగ్ సెన్సేషను, ఒకారము, వాంతి, తిప్పినట్టుగా ఉంటుంది కదా, అలాంటి సింప్టమ్స్ నుంచి కొద్దిపాటి ఉపశమనం ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఈ కుంకుమ పువ్వు ఏం చేస్తుందంటే జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే వాళ్ళకి కొంచెం ఆకలి కలిగించడము, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడము అలాంటివి ఈ కుంకుమ పువ్వు ద్వారా జరుగుతుంది. సో అవి తీసుకోవడం మూలంగా వాళ్ళకి కొంచెం జీర్ణశక్తి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎస్పెషల్లీ గర్భిణీగా ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరగా ఎమోషనల్ అయిపోవడము, తొందరగా ఏరవడము, తొందరగా భయపడము, తొందరగా ఆందోళన చెందడము. సో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కుంకుమ పువ్వు ద్వారా ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కొంచెం తగ్గుతాయి. తర్వాత ఇప్పుడు చాలామంది గర్భిణీ స్త్రీలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, నిద్రలేమి. పడుకునే ముందు పాలలో ఒక 2-3 రెబ్బలు కుంకుమ పువ్వు వేసుకుని కోరువెచ్చిన పాలలో వేసుకుని పడుకున్నట్టయితే వాళ్ళకి కంఫర్టబుల్గా నిద్ర వస్తుంది,
2: నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.
3: అంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ కోసము, మూడ్ స్వింగ్స్ కోసము, ఈ వామిటింగ్ సెన్సేషను, ఈ తిప్పినట్టుగా ఉండడం, అలాంటి సింప్టమ్స్కే ఉపయోగం ఉంటుంది. అంతేగాని కలర్ కోసం కాదు. సో మనకి మనం తీసుకునే ఆహారంతో బిడ్డ యొక్క ఓవరాల్ ఆరోగ్యం డిపెండ్ అవుతుంది, కానీ కలర్ అయితే మార్పు చెందదు. కాబట్టి మనం గర్భిణీ స్త్రీకి సమతుల్యమైన ఆహారము అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం మూలంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుడుతుంది, కానీ కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో కలర్ కోసం ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం అనే దాంట్లో వాస్తవం లేదు, బట్ ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే కుంకుమ పువ్వు అనేసి మార్కెట్ నుంచి తీసుకొస్తారు. కొన్ని ఏంటంటే కెమికల్స్ కలిపిన బయట దొరికే కుంకుమ పువ్వు నుంచి మాత్రం చాలా దూరంగా ఉండాలి. సో కుంకుమ పువ్వు కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే కడుపులో

0: నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా 2 నుంచి 3 రెబ్బలు పర్ డే తీసుకున్నట్టయితే మిగతా ఉపయోగాలు అయితే ఉంటాయండి.
1: అంటే ఇది పుట్టపై పెట్టే ఒక రంగును మార్చకపోయినా ఒక గర్భిణీ స్త్రీకి కొంత మేలు చేసే అవకాశం
0: ఉంది. ఒక సుగంధ ద్రవ్యం, దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. అంతేగాని కలర్ కోసం అయితే కాదు.
1: అలాగే ఇప్పుడు వేసవి కాలంలో తాటి ముంజలు అంటుంటాం మేడం, ఎక్కువగా ఈ సీజన్ లోనే మనకు దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి, ఎవరికైనా తినబుద్ధి అవుతుంది. బయట వేడి వేడిగా ఉంటే చల్లగా ఉంటుంది కాబట్టి, సహజ సిద్ధంగా చెట్టు నుంచి వచ్చింది కాబట్టి అందరు ఇష్టపడతారు. వాటిని తీసుకోవడానికి గర్భిణీలు ప్రయత్నం చేస్తారు, ఇది ఎంతవరకు సమంజసం, తీసుకోవచ్చా తినొచ్చా అన్న?
0: సమ్మర్ లో మనకి మన ప్రకృతి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ఫ్రూట్ ఏంటి అంటే తాటి ముంజలు. సో గర్భిణీసులు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. తాటి ముంజలు ఏదైతే ఉంటే, లేత తాటి ముంజల్లో మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎండ వేడి నుంచి, డీహైడ్రేషన్ నుంచి ఈ తాటి ముంజలు ఆ గర్భిణీ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి వాళ్ళు తాటి ముంజల్ని తీసుకోవడం చాలా మంచిది.
1: ఓకే.
0: సో ఆ వాటర్ కంటెంట్ ఉండడం మూలంగా వాళ్ళకి వేడి నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్, డీహైడ్రేషన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే దాంట్లో ఉండే ఐరన్, కాల్షియము, మినరల్స్ ఏవైతే ఉంటాయో బేబీకి, ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగంగా ఉంటాయి. తర్వాత దీంట్లో మనకుండే కొంచెం షుగర్ లెవెల్స్ ఏవైతే ఉండేవో గర్భిణీ స్త్రీకి కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అది గర్భిణీగా ఉన్నప్పుడు కొంచెం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే తినబుద్ధి కాకపోవడము, వికారము, వాంతి అవన్నీ వస్తుంటాయి కదా, ఈ లేత తాటి ముంజలతోని వాళ్ళకి చాలా ఉపశమనం ఉంటుంది. ఆ దాంట్లో ఉండే కంటెంట్స్ తోని వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ చాలా తగ్గుతుంది. అయితే లేత చల్లగా ఉండే ఆ ముంజలు తింటే వాళ్ళకి తిప్పడము అది తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది. దాంట్లో ఈ తాటి ముంజల్లో ఉండే ఫైబర్ ఏదైతే ఉందో వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని మరీ లేతగా ఉంటాయి, ఆ లేతవి పొట్టుతో సహా తీసుకోవాలి. దాంతో వాళ్ళకి మంచి ఫైబర్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయి. కాబట్టి అంటే ఫ్రెష్ గా మనకు అప్పుడు తాటి
1: తీసి
0: వెంటనే విస్తారు చూడండి, అవి తీసుకున్నట్టయితే డైలీ 2-3 తాటి ముంజలు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ
1: మంచిది
0: కాదు, 2-3 తీసుకోవచ్చు. అవి లేత తాటి ముంజలు అయితే పొట్టుతో సహా తినచ్చు, శుభ్రంగా కడిగి. అలా కాకుండా మనకి ఆల్రెడీ వాళ్ళు తీసి బయట పెట్టి అమ్ముతా ఉంటారు, ఒకవేళ అలాంటివి తీసుకున్న శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే గట్టిగా ఉండే తాటి ముంజలు అంటే లేతే కాకుండా ముదిరి తాటి ముంజలతోని వాళ్ళకి కొంచెం పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, అది శుభ్రత లేకుంటే మోషన్స్, వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లేత తాటి ముంజలు ఫ్రెష్గా తీసుకున్నవైతే ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగమే. సో వాటిలో వచ్చే ఎనర్జీ కానీ, వాటర్ కానీ, విటమిన్స్, మినరల్స్ ఆ గర్భిణీ స్త్రీకి ప్రొటెక్షన్ చేస్తుంది. సో అజీర్తి నుంచి కాపాడుతుంది, ఎసిడిటీ నుంచి కాపాడుతుంది, ఈ ఉకారం నుంచి కాపాడుతుంది, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. సో చాలా ఉపయోగం ఉంటాయి. కానీ తీసుకునేది శుభ్రంగా మితం మోతాదులు తీసుకోవాలి, 2-3. అంతేకాని ముదిరిపోయిన తాటి ముంజలు తీసుకోవడం
1: మంచిది కాదు. అలాగే డాక్టర్ గారు మరో అనుమానం ఏమిటంటే, అరటిపళ్ళు అన్ని సీజన్లో దొరుకుతాయి, ఇప్పుడు అందుబాటులో ఉంటాయి మార్కెట్లో, గర్భిణి తీసుకుంటే ఎంతవరకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
0: కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, అమ్మ అమ్మమ్మ చెప్పింది అరటిపళ్ళు తినొద్దంట, జలుబేస్తుందంట, మంచిది కాదంట, జిగురు జిగురుగా అయిపోతుందంట, బేబీకి కూడా ప్రాబ్లం అవుతుందంట, తీసుకోకూడదు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం అంటారు? మనకి ఆల్ సీజన్లు మీరు అన్నట్టుగా ప్రతి సీజన్లో దొరికే ఒక అద్భుతమైన ఫ్రూట్ ఏంటి అంటే
1: అరటిపండు.
0: శుభ్రంగా అద్భుతమైన ఫ్రూట్ అది. సో అది చాలా ఈజీగా జీర్ణమయ్యే ఫ్రూట్. సో అది పర్ డే 1-2 బనానాస్ తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీ తీసుకుంటే ఉపయోగమే, చాలా ఉపయోగం. ఎందుకంటే అది ఈజీగా జీర్ణమవుతుంది. అంటే ఇప్పుడు మనకి స్పైసీ ఫుడ్ లేకపోతే ఆయిలీ ఫుడ్ అలాంటివి ఏంటంటే అజీర్తి వస్తుంది గర్భిణీకి. ఇది ఎంత స్మూత్గా ఉంటుందో తినగానే అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. సో అరటిపండు అనేది చాలా ఉపయోగం. సో మనకి అరటిపండులో సింపుల్ షుగర్స్ ఉంటాయి, అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజ్ ఉంటాయి. వాటితో ఏంటంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అంటే ఇమీడియట్గా శక్తి వస్తుంది వాళ్ళకి. తర్వాత ఈ బనానాలో మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఆ పొటాషియం ఎక్కువ ఉండడం మూలంగా చాలా మందికి గర్భిణీ స్త్రీ కాలు పిక్కలు లాగడము, కాలు లాగడం అనేది చాలా కామన్గా చెప్తూ ఉంటారు. సో ఈ పొటాషియము, ఈ మ్యాంగనీసు, ఆ వాటిలో ఉండే విటమిన్ మినరల్స్తోని ఈ కాళ్ళు లాగడము, పిక్కలు లాగడము అనేది చాలా తగ్గుతాయి. తర్వాత ఈ బనానాలో మనకి విటమిన్ B12 ఉంటుంది, B12, B6. ఆ B6 ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ తగ్గు. ఇప్పుడు మనం వామిటింగ్కి టాబ్లెట్స్ ఇస్తాం కదా గర్భిణీ, అది B6. సో ఆ B6 అనే విటమిన్ ఈ బనానాలో పుష్కలంగా ఉంటుంది, వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. తర్వాత బనానాలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ యొక్క ఉపయోగం ఏంటంటే బేబీ యొక్క వెన్నుముక తయారీకి, మెదడు తయారీకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బనానాలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి గర్భిణీ స్త్రీకి ఉపయోగమే. తర్వాత ఈ బనానాలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో గర్భిణీ స్త్రీలకి కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బనానా తింటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా తక్కువ ఉంటుంది. సో బనానా అనేది కామన్ గా దొరికి అన్ని సీజన్లో దొరికి అందుబాటులో ఉండే మనకి ఒక అద్భుతమైన ఫ్రూట్. మరి ఎవరు తీసుకోకూడదు బనానా అంటే, గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమందికి షుగర్ వస్తుంది, డయాబెటీస్, అలాంటి వాళ్ళకి, ఎందుకంటే దీంట్లో చక్కెర కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ తొందరగా పెరిగిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ బనానాని అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళు అంటే మరీ బాగా పండిపోయిన బనానా కాకుండా మామూలు బనానా తీసుకోవచ్చు, హాఫ్ బనానా అట్లా తీసుకోవచ్చు. బట్ బాగా పండిపోయిన బనానా అండ్ సాయంత్రం పూట బాగా మక్కిన బనానా తీసుకున్నట్టయితే కొంతమందికి జలుబు, కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి 1 or 2 బనానాస్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే మంచిది. షుగర్ పేషెంట్స్ మాత్రం అది బనానా తీసుకోకపోవడం మంచిది. ఎందుకు అంటే ఈ వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ వాళ్ళు డయాబెటిక్ కాబట్టి ఆ ఒక్క ఫ్యాక్టర్ కోసమే వాళ్ళు బనానా తీసుకోవద్దు. మిగతా ఉపయోగాలు మనకు B6, ఈ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి
1: బనానా,
0: అరటిపండ్లు. సో రక్తహీనత నుంచి ప్రొటెక్షన్, వెన్నుపూస తయారీకి, మెదడు తయారీకి, వామిటింగ్ సెన్సేషన్కి, కాన్స్టిపేషన్కి, ఇన్స్టంట్ ఎనర్జీకి, ఇన్నిటికీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు డైలీ 1 or 2 బనానాస్ తీసుకోవడం అనేది చాలా
1: మంచిది. వీటితో పాటు ఇంకేదైనా తినకూడని పళ్ళు ఏమైనా ఉంటాయి?
0: తినకూడని పళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రూట్ పపయ, రా పపయ ఉంటది కదా, రా పపయ అంటే
1: గర్భిణీ స్త్రీ తినొద్దని చెప్తారు కదా, బొప్పాయి పండు.
0: బొప్పాయి పండు ఏదంటే పండిన బొప్పాయి కాకుండా కచ్చ బొప్పాయి ఉంటుంది,
1: పచ్చిది,
0: పచ్చి బొప్పాయి,
1: పచ్చ రంగులో ఉంటుంది
0: అది. తర్వాత పైనాపిల్ అంటే 1-2 పీసెస్ తింటే ఉపయోగమే, ఎందుకంటే మనకి పపయాల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పపయ చాలా మంచిది హెల్త్కి, బట్ 1 or 2 పీసెస్. రా పపయాలో ఏముంటుంది అంటే దాంట్లో మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేటి ఉంటే, ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ఉండడం మూలంగా కొంచెం అబ్డోమినల్ క్రాంప్స్ అంటే పెయిన్స్ వచ్చినట్టుగా అనిపిస్తాయి. అంతేకాని అబార్షన్ అయితే కాదు, బట్ అబ్డోమినల్ క్రాంప్స్ వస్తాయి. వాటిల్లో ప్రోస్టాగ్లాండిన్ అనే పదార్థం ఉండడం మూలంగా అవి తిన్నప్పుడు పొట్టలో క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. కాబట్టి అది చాలామంది ఏంటంటే పీరియడ్స్ రావడానికి, అబార్షన్ కోసం, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కంపల్సరీ పపాయ తింటారు. మేడం నేను పపాయ తిన్నా మేడం, నిన్న తిన్నా, మొన్న తిన్నా, అబార్షనే కాలేదండి. అబార్షన్ ఏం కాదు దాంతో, కానీ కొంచెం క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. సో తినకూడని ఫ్రూట్స్ అంటే ఇవి తక్కువ మోతాదులో తినాలి. గ్రేప్స్ కూడా మనము ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే గ్రేప్స్లో బాగా పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్లో మనకి గ్రేప్స్ చాలా దొరుకుతూ ఉంటాయి, కానీ శుభ్రంగా కడిగి తీసుకుంటే మంచిది. అంతేగాని డైరెక్ట్గా తింటే దానిపైన మనకి కనిపిస్తూ ఉంటుంది వైట్ వైట్ వైట్. తినకూడని ఫ్రూట్స్ అంటే ఇక పైనాపిల్ అండ్ పపాయ, తక్కువ మోతాదులు అవి కూడా
1: తీసుకోవచ్చు.
0: ఏవైనా మోతాదులు మించకూడదు, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. డైట్ చాలా ఇంపార్టెంట్,
1: బ్యాలెన్స్డ్
0: సమతుల్య ఆహారం. అతి మంచిది కాదు, తక్కువ మంచిది
1: మంచిది కాదు. డాక్టర్ సవితారాణి గారు, మరి చాలా సంతోషం. ఒక గర్భిణీగా ఉన్నప్పుడు ఏ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ పళ్ళు తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది అనే వివరాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: వైష్ణవి హాస్పిటల్, 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ, 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయు సౌకర్యాలు కల్పిస్తూ, హై రిస్క్ మరియు IVF ప్రెగ్నెన్సీలకు, తరచుగా జరిగే గర్భస్రావాలకు, సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా: డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు: డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
7: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
8: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
9: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
8: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
11: ఈరోజు మన దేశమంతా పోలియో ఆదివారాన్ని జరుపుకుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ ఈ పోలియో చుక్కలను వేయించాలి. తల్లిదండ్రులు తమకు దగ్గరలో ఉన్న పోలియో కేంద్రాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కానీ, అంగన్వాడీ కేంద్రాలను కానీ సంప్రదించి అక్కడ చిన్నపిల్లలకు, అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలను వేయించండి. భారతదేశం పోలియో రహిత దేశంగా ఉంది, ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ విదేశాల్లో ఇంకా పోలియో ఉంది. కాబట్టి మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఏ ఒక్కరికి కూడా పోలియో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పిల్లలందరికీ, అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో చుక్కల ప్రాముఖ్యత ఏమిటి? పోలియో చుక్కలను పిల్లలకు వేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశాలను తెలియజేస్తూ ఈరోజు ఉదయం 8:50 నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు, ఈ అంశం గురించి జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. వినండి, మరింత సమాచారం తెలుసుకోండి. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం

నా పాట మనసిచ్చి చూడు చిత్రంలోనిది. ఈరోజు మనం జరుపుకుంటున్నాం పోలియో ఆదివారం. ఇది చాలా చిన్న విషయమని కొట్టిపారేయటానికి లేదు. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి అంటే ఈరోజు నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాల్సిందే. పోలియో రహిత సమాజం కోసం ఒకే ఒక్క అడుగు ఈరోజు మీరు వేయండి. పోలియో లేని భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కాబట్టి తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకండి. ఈరోజు ఉదయం 7 గంటల నుండి మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి మీ దగ్గరలోని కేంద్రాలకు వెళ్ళి మీ పిల్లలకు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేయించండి. ప్రతి చిన్నారికి 2 చుక్కలు జీవితకాల రక్షణ. పోలియో రహిత భారత్ మనందరి కల. పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దాము, పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాము. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయిస్తారు కదూ. పోలియోను అంతం చేద్దాం, దేశాన్ని రక్షిద్దాం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8 గంటలకు అంటే మరికొద్ది క్షణాల్లో డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్.

0: స్నేహితులు చిత్రంలోని పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు ప్రభాత్ లహరి. ఆకాశవాణి సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా

0: ఎటువంటి కంటి ఆపరేషన్కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ క్యాటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: శ్రోతలకి నమస్కారం. ఈరోజు నేను కంటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ సర్జరీస్ గురించి, అంటే రిఫ్రాక్టివ్ సర్జరీస్, కళ్ళద్దాలు అంటే గ్లాసెస్ రిమూవల్గా చేయడానికి ఉండే సర్జరీస్ గురించి చెప్తాను ఈరోజు. వాటిని రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు. రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే రిఫ్రాక్టివ్ కరెక్షన్ చేసే సర్జరీస్. వాటిని మనకి గ్లాసెస్ లేకుండా చేయొచ్చు. వీటిలో గ్లాసెస్లో మామూలుగా మనకి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, అట్లాంటి ఎస్టిగ్మాటిజం లాంటి కరెక్షన్స్ చేయడానికి ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, అంటే లేసిక్, పిఆర్కే, స్మైల్ ఇలాంటి సర్జరీస్ ఉపయోగపడతాయి. స్పెషల్గా ఈ సర్జరీస్కి ఏజ్ ఉంటుందండి. ఏజ్ అంటే మనకి ఎదుగుదల, బాడీ ఐ గ్రోత్ స్టాప్ అయిన తర్వాత మనం ఈ సర్జరీస్ని అడ్వైస్ చేయొచ్చు. స్పెషల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ సర్జరీస్ని మేము అడ్వైస్ చేస్తాము. దానికి ముందు మేము పేషెంట్ యొక్క రిఫ్రాక్టివ్ పవర్, అంటే అది స్టేబుల్గా ఉండాలి, అట్లీస్ట్ 1 ఇయర్ వరకు గ్లాసెస్ పవర్ పెరగకుండా ఉండాలి, అది ఖచ్చితంగా చూస్తాము. దాంతోపాటు కొన్ని పరీక్షలు ఉంటాయి, అంటే కార్నియా అని మనకి కంటిలో ఒక నల్ల పాప లాగా ఉంటుంది, మనకు ముందు నుంచి కనిపిస్తుంది, దాని థిక్నెస్ ఎంతుందో అనేది చూసి దాని ప్రకారము పేషెంట్ సర్జరీకి ఫిట్ అవుతారా లేరా అనేది చెప్తాము. ఈ సర్జరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డైలీ గ్లాసెస్ పెట్టుకునేది ఇబ్బంది ఉండదు, సో మనము పర్మనెంట్గా గ్లాసెస్ తీసేయచ్చు. స్పెషల్గా ఇది కాస్మెటిక్ సర్జరీ లాగా మనకి చాలామందికి గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, సో ఆ గ్లాసెస్ రిమూవల్ చేయడానికి ఈ సర్జరీస్ ఉపయోగపడతాయి. సో పేషెంట్ యొక్క టెస్ట్లను బట్టి ఆ పేషెంట్కి ఏ సర్జరీ చేయాలని ఉంటుంది. కొందరు పేషెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కొన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేస్తాం, పోలీస్ కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ, అట్లాంటి పేషెంట్స్కి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. కొందరు వేరే ప్రైవేట్ జాబ్ చేసేవారికి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో దీంట్లో యాక్చువల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఈ సర్జరీస్ అడ్వైజ్ చేస్తాం. ఐడియల్ ఏజ్ మాత్రం 21 ఇయర్స్ అలా ఉంటుంది, బట్ ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ పవర్స్ అనేవి స్టేబుల్ ఉండాలి. ఇప్పుడు అంటే కొన్ని ప్రెస్బీ లేసిక్ అని వచ్చాయి, సో ఆఫ్టర్ 40 ఇయర్స్ అప్పుడు కూడా కొందరికి గ్లాసెస్ సిస్టమ్ ఉండదు, వాళ్ళలో కూడా లేజర్ సర్జరీస్ చేయొచ్చు. స్పెషల్గా కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి, దీంట్లో అడ్వాన్స్ సర్జరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు పిఆర్కే అంటారు, ట్రాన్స్ పిఆర్కే కానీ, ఇట్లాంటి లేసిక్, స్మైల్, ఫెమ్టో లేసిక్స్, ఐసిఎల్స్. సో ఈ టెస్ట్లన్నీ పేషెంట్ యొక్క ఇండికేషన్స్, అంటే మనకి పేషెంట్ యొక్క టెస్ట్ల తర్వాత పేషెంట్స్కి మేము చెప్తాం ఎలాంటి సర్జరీ అయినా ఫిట్ అవుతారు. సో ఈ ట్రాన్స్ పిఆర్కే అంటే, సో ఆ నల్లపాప కార్ని అంటారు దాన్ని, దాంట్లో ఫ్లాప్ లేకుండా డైరెక్ట్గా లేజర్ చేస్తారు. దీంట్లో ఇది బేసిక్ సర్జరీ, దీంట్లో కొంచెం రికవరీ కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెంట్కి కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, బట్ విజన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఒక 1-2 డేస్ లేట్ ఉంటుంది. ఇది బేసిక్ సర్జరీస్. దీంట్లో ఫ్లాప్ రిలేటెడ్ అంటే మేము కొన్ని సర్జరీస్లో ఫ్లాప్, కార్నియా ఫ్లాప్ తీసి లేజర్ చేస్తాం. ఈ ట్రాన్స్ పిఆర్కేలో, ఈ పిఆర్కేలో ఏంటంటే ఫ్లాప్ లేకుండా చేసే సర్జరీ. నెక్స్ట్ సర్జరీ లేసిక్, అంటే బ్లేడ్ రిలేటెడ్ ఉంటాయి, ఇంకో దాంట్లో లేజర్ రిలేటెడ్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే కార్నియా యొక్క ఫ్లాప్ని లేపి లేజర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాప్ పెట్టేస్తాం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ని లేసిక్, బ్లేడ్ రిలేటెడ్ ఉంటుంది, ఫెమ్టో లేసిక్ ఉంటుంది. కొందరు పేషెంట్స్లో -7, -8 తర్వాత ఇట్లాంటి హై పవర్ ఉన్న పేషెంట్స్కి ఈ సర్జరీస్కి మేము అడ్వైస్ చేయము. అట్లాంటి పేషెంట్స్లలో ఐసిఎల్స్ అంటే లెన్స్ లోపల, కంటి లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం, అట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ ఈ హై మయోపియా పేషెంట్స్లో, ఎక్కువ పవర్ ఉన్న పేషెంట్స్లో. కొందరు పేషెంట్స్లో 8-10, కొందరు పేషెంట్లో 20 పవర్స్ ఉంటాయి, అట్లాంటి పేషెంట్స్లో కూడా సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే మనకి కొన్ని కాంట్రాఇండికేషన్. ఎందుకంటే ఎట్లాంటి పేషెంట్స్ మనము సర్జరీ వాళ్ళకు ఫిట్ అవ్వరంటే, కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అంటే కెరటోకోనస్, అంటే కార్నియా యొక్క కర్వేచర్ చాలా థిన్గా ఉంటుంది, మళ్ళీ కొంచెం కోన్ షేప్ లాగా ఉంటుంది, వాళ్ళకి ఈ ఇట్లాంటి సర్జరీస్ సజెస్ట్ చేయము, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఇంకోటి కార్నియా అంటే ఆ నల్ల పాపకి ఏదన్నా ట్రామా వచ్చినప్పుడు, చిన్నప్పుడు ఏదన్నా స్కార్ ఫామ్ అయినా కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సజెస్ చేయము. దాంతోపాటు వాళ్ళకి రెటినా కానీ గ్లకోమా కానీ జబ్బులు ఉంటే ఇలాంటి సర్జరీస్కి వాళ్ళని ప్రిఫర్ చేయము. ఇవి చాలా కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ సర్జరీస్లో, చాలా అడ్వాన్స్ మిషనరీ వచ్చాయి. సో రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ గ్లాసెస్, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్లాసెస్ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేసుకోవాలి, 1 ఇయర్కి చేంజ్ చేసుకోవాలి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ కాలంలో ఏంటంటే పిల్లలు ఈ ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ వాడడం వల్ల దూరపు చూపు ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఓన్లీ దగ్గర చూపే వాళ్ళకి డెవలప్ అయ్యి దూరం చూపుకి అందరికీ గ్లాసెస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకొని చాలా ఇయర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసమని ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, ఈ లేసిక్, పిఆర్కే, స్మైల్ సర్జరీస్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి, గ్లాసెస్ ఉండకుండా చేసే సర్జరీస్ ఇవి. సో స్పెషల్గా మనకి మేము చదువుకునే టైంలో అవుట్డోర్ గేమ్స్ ఉండేవి, ఈ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ చూసే అవసరం చాలా తక్కువ ఉండేది. సో మాకు ఆ టైంలో ఒక క్లాస్లో 2-3 మాత్రమే గ్లాసెస్ ఉండేవి. సో ఇప్పుడు ఎక్కువ మందికి గ్లాసెస్ రావడానికి కారణాలు ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడము, డైట్ ప్రాబ్లం కానీ, పిల్లలు ఫోన్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే గ్లాసెస్ వస్తున్నాయి, 2-3 ఇయర్స్లోనే వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసము ఈ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. పేషెంట్స్ యొక్క కార్నియా థిక్నెస్ని బట్టి, వాళ్ళ కన్ను, వాళ్ళ ఐని బట్టి మేము సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అయితే కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ 0. ఈ సర్జరీస్ మిషనరీ అని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇండికేషన్ అంటే పేషెంట్స్ ఫిట్గా ఉండి, టెస్ట్లు అయిన తర్వాత పేషెంట్ ఫిట్గా ఉంటే మాత్రం అందరు ఈ సర్జరీస్ నేను అడ్వైస్ చేస్తాను. ఈ సర్జరీస్ ప్రికాషన్స్ అంటే డ్రాప్స్, సర్జరీ తర్వాత డ్రాప్స్ వేసుకోవడం అట్లా ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎవరికి మళ్ళీ రిపీట్ అద్దాలు రావడం అనేది జరగదు. అట్లాంటి టెక్నాలజీ సర్జరీస్ వచ్చాయి. సో హైపర్మెట్రోపియా, మయోపియా, సో ప్రెస్బియా, బయోపియా ఇట్లాంటి పేషెంట్స్ ఎవరి ఉన్నా కానీ ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ అడ్వాన్స్ మిషనరీ టెక్నాలజీ వచ్చింది. సో భయపడాల్సిన అవసరం లేకుండా ఈ సర్జరీస్ హ్యాపీగా ఈ సర్జరీస్కి వెళ్ళొచ్చు. లేసిక్ సర్జరీస్, పిఆర్కే కానీ, లేసిక్ సర్జరీ, స్మైల్ ఇట్లాంటి సర్జరీస్ తర్వాత తొందరగా ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో విజన్ రికవరీ ఉంటుంది. డ్రాప్స్ అనేది ట్రీట్మెంట్ ఎలాగనేది వాళ్ళు సర్జరీ తర్వాత చెప్తారు. సో ఇప్పుడు మన నిజామాబాద్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో హైదరాబాద్ వెళ్లకుండా, మనీ ఎక్కువ ఖర్చు చేయకుండా, ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ లేకుండా మనకి రిఫ్రాక్టివ్ సర్జరీస్, గ్లకోమా సర్జరీస్, ఈ అన్ని సర్జరీస్ మనకు నిజామాబాద్లో అవైలబుల్లో ఉన్నాయి. సో దూర ప్రయాణం అంటే హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని ట్రీట్మెంట్ అయ్యేలాగా మనం నిజామాబాద్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఈ సర్జరీస్ అన్ని నిజామాబాద్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
0: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, కేటరాక్ట్, ప్యాకో, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: శ్రోతలు.

వరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 అనల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి వివరాలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు రేపు ఉదయం 7:30. అలాగే రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారి సలహాలు వింటారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు రేపు ఉదయం 8:00 ప్రభాత లహరి కార్యక్రమంలో. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: దేశభక్తి గీతం విన్నారు కదా, ఇప్పుడు సూక్తులు విందాం. విలపిస్తున్న వారు సంతోష.
1: ఎవరికి అందకుండా అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నించు. కష్టాలు అందరికీ వస్తాయి, అందుకని నీ చుట్టూ వారి ముందు విప్పకు. నీ సుఖాలనే గమనించు, అవి కొందరికే పరిమితం కదా. శరీరానికి కసరిస్తు వలన పట్టుత్వం కలుగునట్లే చదవటం వలన మనసుకు పదున పెరుగుతుంది. జీతం కోసం పనిచేయడం కన్నా జీవితం కోసం పనిచేయడం మంచిది. పుస్తకాలు చదివే అభిలాష ఉన్నవాళ్లు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. ఒక మంచి పుస్తకం చదివితే కొత్త స్నేహితుడు దొరికినంత ఆనందం. దాన్నే మరోమారు చదివితే చిరకాల మిత్రుణ్ణి చూచినంత సంబరం.
0: సూక్తులు విన్నారు కదా, వారాల పాట విందాం. వినిపిస్తున్న వారు వైష్ణవి.
2: అల్లి బిల్లి చెల్లె పుట్టే ఆదివారము, సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారము, మల్లెపూలు తలకు పెట్టే మంగళవారము, బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారము, గల్లు గల్లు గజ్జె కట్టే గురువారము, చుక్క చుక్కల గౌను వేసే శుక్లవారము, చెంగు చెంగున ఆటకెళ్ళే శనివారము, అల్లి బిల్లి చెల్లె పుట్టే ఆదివారము.
0: వారాల పాట విన్నారు కదా, ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం. వినిపిస్తున్న వారు సుబుద్ధి, నిత్య.
3: కాయ మీద మాను కడు రమ్యమై ఉండు, మాను మీద లతలు మలయచుండు, లతల మీద వేలు నాటి మడేమిటది.
4: విన.
3: ఆకాశంలో ఎగిరిన పక్షి కాదు, తోక ఉన్న మేక కాదు, తాడు ఉన్న ఎద్దుక ఏమిటది.
4: గాలిపటం.
5: సన్నాని దంతాలున్నాయి కాని ఎలుకను కాను, కుచ్చు తోక నాకున్నది కాను, నక్కను కాను, చేసి తిని శ్రీరామునికి సాయం కాని, కోతిని కాను నేనెవ్వరని.
4: ఉడత.
5: నాలుగు కాళ్ళుండు నడయలేదు, చేతులు రెండు పనిచేయలేవు, ఎవరైనా వస్తే మర్యాద చేస్తుంది, కూర్చుండబెడుతుంది, గౌరవిస్తుంది, ఏమిటది.
4: కుర్చీ.
5: పాదములారు కలువ బంబరంబ కాదు, తొండముండు గాని దోమ కాదు, రెక్కలుండు గాని పక్షి కానే రాదు, ఏమిటది.
4: ఈగ.
5: ఓడలి నిండా కండ్లుండి ఇంద్రుడు కాదు, కంఠముండు నలుపు శివుడు కాడు, పనుల పట్టి చంపు పక్షింద్రుడు కాదు, ఏమిటది.
4: నెమాలి.
5: గూటిలో ఉంటాము గువ్వలం కాము చెట్టు కా

0: కాపల ఉంటోంది, కాని రాజులం కాము, న్యాయధర్మాలు తెలిసిన న్యాయమూర్తులం కాము. మేమివ్వరం కండ్లు చెట్లపై దాగును, చెంగు చెంగు దూకును, చిన్న జంతువులను వేటాడి తినును, చిన్న మచ్చలతో పులిని పోలి ఉండు. ఏమి కది చిరుత పులి.
1: పొడుపు కథలు విన్నారు కదా, ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. పాల్గొంటున్న వారు రీచా, శరణ్య, అమూల్య, శిరీష, అంకిత, సంతోష, అలేఖ్య, వైష్ణవి.
2: ఏసిన గుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
3: ఏసిన గుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
2: ఏసిన గుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
3: ఏసిన గుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
2: నగుల కట్ట మీద ఏసే నగుల
3: కట్ట మీద
2: ఏసే నగుల
3: కట్ట మీద
2: ఏసే నగుల
3: కట్ట మీద
2: సెనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల.

0: ఎసెనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
1: ఎసెనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
0: ఎసెనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
1: ఎసెనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఉగుదమే బాల.
0: ఎసెనగుల కట్ట

0: ఉగుదమే బాల మనం ఉగుదమే బాల మనం ఉగుదమే బాల.
1: ఒక జానపద గేయం విన్నాం కదా, ఇప్పుడు స్వామి వివేకానంద గురించి కొన్ని విశేషాలు అందిస్తాడు నిశాంత్.
2: నాకు నచ్చిన నాయకుడు స్వామి వివేకానంద. జనవరి 12, 1863 నాడు కలకత్తాలో భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దత్త అనే దంపతులకు నంద జన్మించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి చాలా ఉండేది. తల్లిదండ్రులు నరేంద్రుడు అని పేరు పెట్టినారు, కానీ అందరూ నరేన్ అని పిలిచేవారు. తల్లి చిన్ననాటి నుంచే అనేక దేశభక్తుల కథలు రామాయణం భారతంలోని వినిపించేది. దానితో నరేన్ ఎంతో తెలివిని దేశభక్తిని చూపించేవాడు. ఎంతో ధైర్యంగా ఉండేవాడు. చిన్ననాడు చెట్టు మీద దెయ్యం ఉన్నదంటే తోటి స్నేహితులందరూ పారిపోతే నరేన్ మాత్రం ఆ చెట్టు పైకెక్కి దెయ్యం కోసం వెతికాడు. చిన్ననాడు చాలా జ్ఞాపక శక్తిని ప్రదర్శించేవాడు. చదువులో ఎప్పుడు ఎంతో ప్రతిభ చూపించేవాడు. పాఠశాల విద్య తర్వాత కాలేజీలో బీఏ చదివినాడు. ఇంతలో మా అమ్మయ్య ద్వారా రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడింది. అప్పుడు, నంద మీరు దేవుణ్ణి చూచారా? అతనితో మాట్లాడినారా? హంస, అవును నేను దేవుని చూచినాను, అతనితో మాట్లాడినాను. దానితో నరేన్ అతనితో చాలా విషయాలు మాట్లాడేవాడు. ఇంతలో అతని తండ్రి మరణిస్తాడు. దానితో అతని కుటుంబం బాధ్యత ఇతని మీద పడుతుంది. అందుకే ఒక దుకాణంలో గుమస్తగా పనిచేస్తాడు. వివేకానంద బాధ చూచి, పరమహంస నీ కాళికామాతతో మాట్లాడు, అప్పుడు ఆ తల్లి నీ బాధలను తీర్చునంటే. నంద కాళికామాత గురించి ధ్యానం చేస్తే ఆ తల్లి వస్తే, తల్లి నాకు జ్ఞానాన్ని శక్తిని ఇవ్వమని కోరతాడు, కాని ధనాన్ని ఇవ్వమని కోరాడు. ఇంతలో దేశమంతటా తిరిగి కేతి మహారాజ్ ద్వారా తన పేరును వివేకానందగా మార్చుకుని అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి భారతదేశం తరపున వెళ్తాడు. కాని అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరి పరిచయం లేనందున ఎన్నో కష్టాలు పడి చివరిక సభలకు వెళ్తాడు. ఇతనికి మాట్లాడే అవకాశం ఇస్తే అప్పుడు, నంద ఓ అమెరికా సోదర సోదరిమణులారా, మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనగానే 5 నిమిషాలు చప్పట్లు కొడతారు. ఇంకా మన దేశం మన సంస్కృతి విలువైన సందేశాలను ఇచ్చినాడు. వివేకానంద ఉపన్యాసం వింటే ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల వస్తాయి. చివరికి జూలై 4, 1902 నాడు వివేకానంద మరణించారు.

0: చాడు. కనుక మనమందరం స్వామి వివేకానంద గురించి ఇంకా చదివి మన జీవితాలను గొప్పగా మలుచుకొని మన దేశాన్ని మన సంస్కృతిని అభివృద్ధి చేద్దాం. భారత్ మాతా కీ.
1: ఇప్పుడు ఒక సుమతి పద్యం విందాం. వినిపిస్తున్న వారు విజయశ్రీ.
2: తల నుండు విషము పనికి నీ వేలయంగా తోక వృచ్చికమునకు తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్లా విషము కదరా సుమతి. కూరి మీగల దినములలో నేరములెన్నడును గలగ నేర మరియా కురిమి విరసంబునైనను నేరములే తోచుచు నిక్కము సుమతి. ఇమ్ముగా చదువని నోరును అమ్మాయని పిలిచి ఎన్నమడి నోరు దమ్ముల బిలువని నోరును గుమ్మరిమను ద్రవ్య నట్టి గుంటరా సుమతి.
1: ఇప్పుడు సుమతి పద్యం విన్నారు కదా, ఇప్పుడు దేశభక్తి గీతం విందాం. వినిపిస్తున్న వారు శరణ్య రీచ.
3: జయం.

0: దేవతల కునిలయాలు, దట్టమైన అరణ్యాలు, మహమునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, నిజముగా రత్న గర్భవే ఓయమ్మ నీవు, నిజముగా రత్న గర్భవే ఓయమ్మ నీవు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలకి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగా జగద్గురువే ఓయమ్మ నీవు, నిజముగా జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు.
1: దేశభక్తి గీతం విన్నారు కదా, ఇప్పుడు మెదడుకు మేత పెట్టే కొన్ని విషయాలు వినిపిస్తారు రుత్విక్ మదన్ కుమార్.
2: అస్సాం రాష్ట్రానికి రాజధాని ఏది?
3: డిస్పూర్.
2: గోవా రాష్ట్రానికి రాజధాని ఏది?
3: పనాజీ.
2: సిక్కిం రాష్ట్రానికి రాజధాని ఏది?
3: గ్యాంగ్టక్.
2: త్రిపుర రాష్ట్రానికి రాజధాని ఏది?
3: అగర్తలా.
2: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది?
3: సిమ్లా.
1: ఇప్పుడు మరో జానపద గేయం విందాం, వినిపిస్తున్న వారు రీచా.

0: డబ్బల రైకే తొడిగి సిటీ సీటీ సీరా కట్టి సన్న డబ్బల రైకే బొమ్మల నడుమ బొట్టు పెట్టి కండ్లకేమో కాటుక పెట్టి నీకోసమై మామిళ్ళల్లా మాటుగా స్థిరో బావయ్యో మాటుగా స్థిరో కాటుగా స్థిరో బావయ్యో మాటుగా స్థిరో మంచిగా చూసుకో బావయ్యో మంచిగా చూసుకో మంచిగా చూసుకో బావయ్యా మంచిగా చూసుకో.
1: ఇప్పుడు భగత్ సింగ్ గురించి కొన్ని విషయాలు చెప్తాడు వరుణ్.
2: నాకు నచ్చిన నాయకుడు భగత్ సింగ్. పంజాబ్ ప్రాంతంలో బంగా అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28 నాడు సర్దార్ కిషన్ సింగ్ విద్యావతి అనే దంపతులకు 3వ కుమారునిగా భగత్ సింగ్ జన్మించాడు. ఇతని అన్నలు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్. వీళ్ళ తండ్రి కిషన్ సింగ్ విప్లవకారుడు కావడం చేత ఎప్పుడు జైలుకు వెళ్లి వస్తూ ఉండేవాడు. వీళ్ళ కుటుంబం

0: దేశభక్తుల వంశం. భగత్ సింగ్ చిన్ననాటి నుంచే ఎంతో దేశభక్తిని, ధైర్యాన్ని, తెలివిని ప్రదర్శించేవాడు. తన తల్లి ఉగ్గుపాలతో దేశభక్తుల కథలు, మంచి విషయాలను చెప్తుండేది. 4వ తరగతి చదువుతున్నప్పుడు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తే నేను డాక్టర్ను అవుతానని, మరొకరు ఇంజనీర్ను అవుతానని, ఇంకొకరు వ్యాపారం చేస్తానని చెప్తే భగత్ సింగ్ మాత్రం నేను భవిష్యత్తులో పెద్దవాడినైన తర్వాత మన దేశం నుంచి ఆంగ్లేయులను తరిమి కొడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. భగత్ సింగ్ చదువులో కూడా ముందుండేవాడు. 1919 దేశంలో ఒక విషాద సంఘటన జరిగింది. అదే జలియానవాలా బాగ్ దురంతం. జలియానవాలా బాగ్ లో సమావేశమైన మన దేశ ప్రజలపై బ్రిటిష్ సైనికుల తుపాకీ గుళ్లతో అనేక వందల మంది మరణించారు. ఈ సంఘటన 12 భగత్ సింగ్ ను కదిలించింది. దాంతో ఆయన అక్కడికి వెళ్లి రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలో నింపి దానిని ఇంటికి తెచ్చి పూజ గదిలో ఉంచి దానిని ప్రతిరోజు పూజించమని వాళ్ల తల్లి చెల్లెలకు చెప్తాడు. కళాశాల విద్య అయిపోయిన తర్వాత మరింత దేశభక్తి పెరిగి విప్లవకారులతో కలిసి దేశమంతా స్వాతంత్ర్యం కోసం పనిచేసేవాడు. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలను వద్దని తన జీవితాన్ని భరతమాత కోసం సమర్పించాడు. అనేక సార్లు ఉద్యమ పోరాటంలో అరెస్టు అయినాడు. జలియానవాలా బాగ్ దురంతానికి కారణమైన జనరల్ డయ్యర్ ను చంపడానికి బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసినాడు. అనేక ఉద్యమాలను తెలివిగా, ధైర్యంగా చేసినాడు. భగత్ సింగ్ స్నేహితులైన రాజ్ గురు, సుఖ్దేవులతో కలిసి ఎన్నో ఉద్యమాలను బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా నడిపినాడు. భగత్ సింగ్ ఢిల్లీలో మరొక దేశభక్తుడైన చంద్రశేఖర్ ఆజాద్తో కలిసి పోరాడినాడు. చివరికి భగత్ సింగ్ ను బ్రిటిష్ వాళ్లు 1931 మార్చి 24 నాడు ఉరి తీయడానికి నిర్ణయిస్తే ఉరితాడును పూలమాలగా ముద్దాడి తన మెడలో వేసుకుని భరతమాత నన్ను మళ్లీ పుట్టివ్వు, నేను మళ్లీ నీకోసం మరణిస్తానని ప్రతిజ్ఞ చేసి చనిపోతాడు. కనుక మనమందరం భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని మన దేశాన్ని, భరతమాతను ప్రేమిద్దాం, మన దేశాన్ని అభివృద్ధి చేద్దాం. భరతమాతకు
1: ఇప్పుడు ఒక ఆంగ్ల గీతం విందాం. వినిపిస్తున్న వారు సాన్విక.
2: God bless mommy, God bless daddy, help us to make

0: చివరగా ఒక దేశభక్తి గీతం విందాం. వినిపిస్తున్నవారు సుకేష్, ఫస్ట్ క్లాస్.
1: సంఘటనం ఒక యజ్ఞం సమితగా మన జీవనం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోమబైన్ చిరునవ్వులం, గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా, మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా, తరతరాల భారతి తాపసులది మార్గం, తరతరాల భారతి తాపసులది మార్గం, ఆత్మలో నివేదనం అమ్మకు నీరాధనం, సంఘటనం ఒక సమితగా మన జీవనం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం.
0: ఇంతవరకు మీరు భాను మోడల్ స్కూల్ పడిగేల్ బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ ప్రభాకర్ గారు, వ్యాఖ్యానం శ్వేత.

0: శ్రోతలు, ఇంతవరకు బాలభారతి కార్యక్రమంలో బాను మోడల్ స్కూల్ పడగల్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సమయం 8:50. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ గారి ప్రసంగం.
1: నిజామాబాద్ ప్రజలందరికీ నమస్సుమాంజలీలు. ఈరోజు

మనకి పోలియో కేసెస్ ఎక్కడ కూడా నమోదు కావడం లేదు. కానీ మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఒక విడత పల్స్ పోలియోగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము 1995లో పల్స్ పోలియో కార్యక్రమంగా చేస్తూ ఒక 10-15 సంవత్సరాల వరకు మొత్తం దేశవ్యాప్తంగా జనవరి ఫిబ్రవరి మాసాలలో 2 విడతలుగా చేసేది. ఈ మధ్యలో కూడా మనకు పోలియో రహితమైనా కూడా ఈ యొక్క పోలియో 2 చుక్కల్ని అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఈ 2 చుక్కల్ని ప్రతి సంవత్సరం వేయించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే మన యొక్క పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను ఇక్కడ కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి. సో అక్కడి నుండి మన దేశానికి కూడా రావడానికి ఎంతో టైం పట్టదు కాబట్టి దీన్ని అదుపులో ఉంచడానికి ఈ యొక్క 2 చుక్కల్ని మనము ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నాము. ఇది కాకుండా మనకి రొటీన్ ఇమ్యునైజేషన్లో ఈ యొక్క పోలియో చుక్కల్ని అప్పుడే పుట్టిన బిడ్డకు 6 వారాలకి, 10 వారాలకి, అలాగే 14 వారాలకు మరియు 9 మంత్స్కి కూడా ఈ యొక్క డ్రాప్స్ని మనము వేసి పిల్లల్ని పోలియో రాకుండా కాపాడుచూ ఉన్నాము. అందులో భాగంగా 28 జూన్ ఆదివారము పోలియో ఆదివారంగా డిక్లేర్ చేసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉదయము 7 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని బూత్లో పిల్లలందరికీ, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అందరికీ కూడా 2 చుక్కలు వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మీ మీ యొక్క ఊర్లో ఉన్న ఏర్పాటు చేయబడిన బూతులలో వెళ్ళి ఒక 2 చుక్కలను వేయించుకోండి. ఒకవేళ ఏదైనా జ్వరం కానీ, ఏదైనా ప్రాబ్లం ఉండి కానీ, ఏదైనా ప్రయాణాలలో ఉంటే వారికి 29-30 తారీఖు నాడు 2 రోజులు మనకు ఇంటింటికి వచ్చి ఆరోగ్య సిబ్బంది మీకు వ్యాక్సిన్ ఇచ్చారా లేదా చూసి ఈ యొక్క చుక్కల్ని వేసి కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. బూత్లో మీకు 2 చుక్కలు వేయగానే పాప యొక్క, బాబు యొక్క చిటికన వేలికి, ఎడమ చిటికన వేలికి మార్కింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది చుక్కలు వేశారు అని తెలియడానికి, ఈరోజు చుక్కలు వేసినా కూడా రేపు కూడా మళ్ళీ 2 చుక్కలు వేయించుకోవడానికి మనకి అవకాశం ఉంది. అయితే మనం జిల్లాలో మొత్తం 1007 బూతులుగా ఏర్పాటు చేశాము. అన్ని బూతులలో మనం ఈపాటికే ఏర్పాట్లు చేసి ఉన్నాము. అక్కడ ఏ విధంగా చుక్కలు వేయాలి, అక్కడ 4 ఆరోగ్య కార్యకర్తలు లేదంటే వాలంటీర్స్ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి మొత్తం 37 మొబైల్ టీమ్స్ని కూడా పెట్టాము. అలాగే 37 ట్రాన్సిట్ టీమ్స్ పెట్టాము. మరియు జిల్లాలో హైరిస్క్ ఏరియాస్గా 129 కేంద్రాలని మనం గుర్తించడం జరిగింది. ఈ హైరిస్క్ ఏరియాస్ ఏమిటి అని అంటే, సాధారణంగా మనకు ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది ఉంటూ ఉంటుంది, మైగ్రేషన్, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు వెళ్తూ బ్రతికే వాళ్ళు, తర్వాత డైలీకి దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ మైగ్రేంట్స్ అంటూ ఉంటాం మనము. వీరి కోసము ఎక్కడెక్కడైతే ఇటుక బట్టిళ్లలో, తర్వాత భవన నిర్మాణాలలో, అలాగే కొంతమంది చేపలు పట్టే ఏరియాస్లో, కొంతమంది ఇలా అక్కడక్కడ స్లమ్స్లలో ఉండిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో అట్లా 129 కేంద్రాలను కూడా గుర్తించి ఆ ఏరియాస్లో కూడా మనం ఈ యొక్క 2 పోలియో చుక్కల్ని వేయడము జరుగుతుంది. దీనివల్ల ఒక నిండు జీవితాన్ని మనము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి కంపల్సరీగా రేపందరూ దీన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ చుక్కలు వేయడం ద్వారా మనము పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాలకు ఇస్తూ ఉన్నాము. ఎలాంటి దాదాపుగా అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటివరకు నోటీస్ చేయడం జరగలేదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వెంటనే స్పందించడానికి ఎక్కడికక్కడ ర్యాపిడ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 99% కాకుండా 100% ఎలాంటి ఇబ్బందులు రావు, ఉంటే కూడా ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లా వైద్యశాఖ అధికారి గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు విస్తృతంగా ట్రైనింగ్స్ నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని పోలియో రాకుండా ఉండడానికి మనము కార్యోన్ముఖులు కావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయచా ఉన్నాను. హౌస్ టు యాక్టివిటీ కింద 29 జూన్ సోమవారం 30

0: జూన్ మంగళవారం రోజు 2 రోజులు ఆరోగ్య శాఖ సిబ్బంది అలాగే వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వారిని గుర్తించి ఏ ఇంటికైతే పిల్లలందరూ కవర్ అవుతారో దాన్ని పీగా మార్క్ చేసి ఏ ఇంట్లో అయితే ఒకవేళ చుక్కలు పడకుండా పిల్లలు ఉంటారో 0 to 5 దాన్ని ఎక్స్గా మార్క్ చేసి ఈ ఎక్స్ హౌజెస్ అన్నింటిని కూడా మళ్ళీ ఇంట్లో 2 చుక్కలు వేసిన తర్వాత పీగా మార్పు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే మన యొక్క యాక్టివ్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా, మత పెద్దలు కానీ ఎవరైనా కూడా ఈ కార్యక్రమాన్ని మనకి ప్రోత్సహిస్తూ ప్రజలందరినీ ఎంకరేజ్ చేసి ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతమయ్యేటట్టుగా మీ యొక్క సహకారం అందించాల్సిందిగా చెప్తా ఉన్నాము. అందులో భాగంగా దాదాపుగా మనమంతా 107 సూపర్వైజర్లు, అలాగే 4277 మంది టీమ్ మెంబర్స్ని, 428 మంది ఏఎన్ఎంస్ని, అలాగే 1112 మంది ఆశాలను, అలాగే మన యొక్క ఎన్జిఓస్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, యూత్, మెప్మా అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి లయన్స్ క్లబ్స్ కానీ రోటరీ క్లబ్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఒక దీక్షగా తీసుకొని ఈ యొక్క పల్స్ పోలియో విజయవంతమయ్యేటట్టు అందరూ కూడా కృషి చేస్తే తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అలాగే వైద్య శాఖ నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీరు ఇన్వాల్వ్ అయితేనే ఏ కార్యక్రమైనా సక్సెస్ అవుతుంది కాబట్టి మీ యొక్క పిల్లల్ని సకాలంలో తెచ్చి 2 చుక్కలు వేపించి మన పిల్లలకు అంగవైకల్యము, పోలియో రాకుండా చూడాలనేసి ప్రజలందరికీ వినమ్రంగా మనవి చేస్తున్నాం. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఒక జీవితాన్ని మార్చేస్తాయి. అలాగే మనమందరం ప్రతిజ్ఞ తీసుకుందాం, పోలియోను అంతం చేద్దామనేసి. ధన్యవాదాలు
1: శ్రోతలు. ఇంతవరకు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ గారి ప్రసంగం విన్నారు.

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికేస్తున్నాను స్వాగతం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు మీకు నచ్చిన పాటలతో. ఆదివారం వీకెండ్ అనగానే అందరికీ హుషారుగా అనిపిస్తుంది, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. మరి ఈ వేళ మీకు నచ్చిన పాటలు మన అభిమాన ఆకాశవాణిలో వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. మరి చక్కని పాటలు కోరండి, అందరి పాటలు వినేద్దాం. మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462 4506. ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు.

కార్యక్రమానికి మెసేజ్లు అయితే వరదలా వచ్చేస్తున్నాయి. మరి ఫస్ట్ మెసేజ్ అయితే ఇది చదివేస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఈ మెసేజ్ మన కోసం పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా కోసం హృదయ రాగాలు కార్యక్రమంలో శాంతి నివాసం చిత్రంలోని పాటను వినిపించండి అంటూ ఆర్మూర్ రామ్ నగర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, లవిక్, ప్రీతి, శకుంతల, గౌరవ్, అనురాధ, వికాస్, దృశ శ్వేత వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా కోసం ఈ పాట వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది. గంట

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. మరి వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే రిక్వెస్ట్ పంపించండి. మీ పాట వివరాలు పంపిస్తూ అలాగే మీ పేర్లు కూడా సంక్షిప్తంగా పంపించండి 8462-450-66 ఈ నెంబర్కి. మీరు అలా టైప్ చేస్తూ ఉండండి, ఈలోగా నేను వినిపిస్తాను మీకు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఆపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
3: అడ్వాన్స్ టెక్నాలజీతో,
5: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
5: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
3: సెల్
5: 7799050505. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకానగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు నిజామాబాద్ గాయత్రీనగర్ నుండి శ్రీనివాస్ సరిత. వారు కోరుతున్నారు మాకోసం ఏదైనా ఒక వాన పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, గంటసాల గారు పి సుశీల గానం చేసిన ఈ పాట ఆత్మబలం చిత్రం నుండి వస్తోంది, మీకోసం వినేయండి.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఈ గమనిక. ఈరోజు ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ దేశ విదేశ ప్రజలను ఉద్దేశించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆ తరువాత 11:30 మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వినవచ్చు హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్. హృదయ రాగాలు కార్యక్రమానికి గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి. నా కోసం స్వామి మూవీలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అరుణ, మీకోసం వస్తుంది మీరు అడిగిన ఈ పాట. అలాగే ఇదే పాట కోసం జానకంపేట నుండి మెసేజ్ చేశారు లక్ష్మి, లత, మనస్విని, అనిత. మాకోసం ఏదైనా ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని హృదయ రాగాలు కార్యక్రమంలో వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది కిరవాణి సునీత గానం చేసిన ఈ పాట మనందరి కోసం. వినేద్దామా?
1: నీకు సీక్రెట్ చెప్పనా?
2: చెప్పు.
1: అందం, చందం, తెలివి, గుణము, కట్టు బొట్టు, స్టైలు,

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
6: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
5: అన్ని అయిపోయాయి.
7: బడ్జెట్ రెడీ అయిందా?
6: 5,000 మిగిలాయి.
7: కొత్త చీర తీసుకుంటావా?
6: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
7: ఇంకోటి
6: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
5: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
6: చెప్పవులే,
5: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ మరోసారి స్వాగతం పలికేస్తున్నాను. కార్యక్రమానికి మెసేజ్ పంపించారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నరసయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక. మేడం, మేము చాలా విరామం తర్వాత మెసేజ్ చేస్తున్నాము, మాకోసం ఈ పాట తప్పకుండా వినిపించండి అంటూ కోరుతున్నారు. మొత్తానికి వీరు అడుగుతున్న పాట ఏంటంటే యముడికి మొగుడు చిత్రంలోని పాట, వాన పాట, మా అందరి కోసం వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినేద్దాం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు. వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించి మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, మన్ కీ బాత్ దేశ విదేశీ ప్రజలను ఉద్దేశించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తన మనస్సులోని భావాలు పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆ వెంటనే 11:30 మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. శుభోదయం మేడం, ఎలా ఉన్నారు అంటూ. శుభోదయం అండి, నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి, వారికి నివాళి అర్పిస్తూ ఈ సందర్భంగా రాధా గోపాలం చిత్రంలోని మా ముద్దు రాధమ్మ అనే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రేవనపల్లి నుంచి వేణమ్మ బాలయ్య వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వస్తోంది ఈ బ్యూటిఫుల్ సాంగ్, వినేద్దామా మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ పంపించారు. శుభోదయం, బాగున్నారా అంటూ. శుభోదయం అండి, నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా కోసం అబ్బాయి గారు చిత్రంలోని పాటని వినిపించండి అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు. కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, హజీరా, మా కోసం ఈ పాట తప్పకుండా వినిపించండి, వెయిట్ చేస్తున్నాము అంటున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది మీరు అడిగిన ఈ పాట. పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. వినేద్దామా మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు మాకోసం రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పత్తాడి శ్రీనివాసరావు, గంగాభవాని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇదే పాట కోసం రవి, రాజు, మహేశ్వరి వీరంతా కూడా గాజులపేట నుండి మెసేజ్ చేశారు. మరి వీరందరి కోసం వస్తుంది ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేశారు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం. వినేద్దామా ఈ పాట?

మీరు వింటున్న ఈ పాట అడవి రాముడు చిత్రం కోసం సోను నిగం మహాలక్ష్మి గానం చేశారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, రవి, సునీత, శోభా, శ్రీధర్, వీరంతా సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుండి. మరి మీ అందరి కోసం వస్తోంది ఈ పాట, వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్. దేశ విదేశీ ప్రజలను ఉద్దేశించి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసే ప్రసంగం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆ వెనువెంటనే అంటే 11:30 మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు వినబోతున్న ఈ పాట శ్రీరామరాజ్యం చిత్రంలోనిది. ఈ పాటను మాకోసం వినిపించండి. ఈరోజు రచయిత దర్శకులు ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ మా అందరి కోసం ఈ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది ఈ అందమైన పాట. వినేద్దామా?

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. మరి కార్యక్రమంలో చివరి పాట అయితే వినే సమయం అయితే వచ్చేసింది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నుండి రాజు, రమేష్, తిరుపతి, అనసూయ వారి కుటుంబ సభ్యులు మా అందరి కోసం నిన్నే పెళ్లాడుతా చిత్రంలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, కార్యక్రమంలో చివరి పాటగా మీకోసం వస్తోంది హరిహరన్ సుజాత గానం చేసిన ఈ పాటను వినిదమా.

మీరు వింటున్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్. దేశ ప్రజలను ఉద్దేశించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేసే ప్రసంగం. ఆ వెనువెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు బూత్ల వారీగా పోలియో చుక్కలు వేస్తారని, రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 1 జూలై అదనంగా 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలో ఒక కీలక దశలో భారతదేశ పురోగతికి ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవలను సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. పివి నరసింహారావు సమర్థవంతమైన పరిపాలన దక్షుడుగా గుర్తింపు పొందారని, అలాగే అపారమైన విజ్ఞానం, భారతదేశపు వైవిధ్య భరితమైన సంస్కృతిపై లోతైన అవగాహన కలిగిన విశిష్ట

పండితుడిగాను ఆయన పేరు పొందారని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఐడిఈఎస్ 2012 బ్యాచ్ అధికారి అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 27 నుండి అందుబాటులో ఉన్నాయి. జూలై 11 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. హార్డ్ కాపీని జూలై 14 సాయంత్రం 5 గంటల్లోపు నిమ్స్ పంజగుట్టకు చేరేలా పంపించాలి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి విద్యార్థి కేంద్రం తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 10:04 దాటి 15 సెకండ్లైంది.

మంచి మ్యూజిక్ ఉంటే ఆ మ్యూజిక్ని మాత్రమే కాసేపు హమ్ చేస్తూ ఉంటాం. ఇష్టమైన పాట వింటే ఏ పాట విన్నా ఇష్టమైన పాటనే పాడుతూ ఉంటాం. అదే ఎవర్ గ్రీన్ హిట్స్ ఉన్నారనుకోండి, మళ్ళీ మరో ఎవర్ గ్రీన్ హిట్ పాట వినేంత వరకు అదే పాటే పాడుతూ ఉంటాం. మరి వివిధ భారతిలో 10 నుంచి 11 గంటల వరకు ఎవర్ గ్రీన్ హిట్స్ వినేద్దాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందమాల నుంచి సంపూర్ణ వినోదం.

అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆల్పించిన గీతం విన్నారు. ఆత్రేయ రచన, ఇళయరాజ సంగీతం. ఈ పాటని ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆరో చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినా, సుచిత్ర, ఇంకా వరంగల్ కాశీబుక్క నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్.

0: ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ 135వ సంచిక ప్రసారమవుతుంది. అలాగే తెలుగు అనువాదం వేణు వెంటనే ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 10:55 మన్ కీ బాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గద్వాల నుంచి సేర్ల వెంకటేశగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, ఇంకా హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రీయాంశ్, అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుండి మోతి కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రామలమ్మ కోసం శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేణుక ఆలపించిన గీతం సిరివెన్నెల రచన కోటి సంగీతం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్తియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షద్, సాయి రత్విక్, ఇంకా దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, నవీన్చారి, త్రిలోక్, వెంకటాచారి, వరలక్ష్మి, ఇంకా దాసరి రవి రాయగిరి నుండి మెసేజ్ చేశారు. అలాగే పెంచల్రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఇంకా వైష్ణవి రెడ్డి నెల్లూరు నుండి ఈ శ్రోతల కోసం గమనం చిత్రం కోసం చిత్ర అల్పించిన గీతం వింటాం. సిరివెన్నెల గేయ రచన, శ్రీ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

మన జనరంజని. నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి శ్రోతల అరుణ, రాజేందర్ గవళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విరసిత, మహాదతి కోసం, అలాగే మాకోసం ఒక మంచి పాట వినిపించండి, ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే చాలా ఇష్టం అంటూ ఒక చిన్న మెసేజ్ చేశారు. యాదగిరి శాంత, అవిహాసిని, వైష్ణవి, నితిన్, భూమిగిరి అర్బల్ కాలనీ నుండి. ఇంకా ఆత్మకోణ నుండి మెసేజ్ చేశారు పరమేశ్వర్, సంధ్య, హరీష్ కుమార్, వరుణ్, వమిక, వనమాల, వర్షిణి, నాగ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీ నుండి పాట వినాలనుకుంటున్నాను మెసేజ్ చేశారు. ప్లే చేసి తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడైతే వినేద్దాం నిన్న ప్రేమిస్తా చిత్రం కోసం హరిహరన్ పాడిన ఈ పాట.

ఈ రోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ 135వ సంచిక ప్రసారమవుతుంది. వెను వెంటనే తెలుగు అనువాదం కూడా ఉంటుంది. ఈ రోజు ఉదయం 10:55 మన్ కీ బాత్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య ఆ వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 10:32 దాటి 52 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. నల్లకుంట శ్రోతలు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా అలాగే మధు, శ్రీవాణి, రవి, రాధిక, సౌమ్య, అల్మాస్గూడ నుంచి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం శ్రోతలు బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మన్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోసం, ఇంకా సంగీత, శ్రవణ్ కుమార్, యాదవ్ లంగరోస్ నుండి మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించండి మాకోసం అంటూ. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత్ అందరి కోసం ఇప్పుడైతే వచ్చేస్తుంది నువ్వు నేను చిత్రం కోసం ఇక్కమ్మని పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలు.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

10:39 దాటి 15 సెకండ్లు వీబీ క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినిద్దాం. నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రజని, వెన్నెలమ్మ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారి కోసం, కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, అనన్సి, సుహాన్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమ్రశ్రీ, అలాగే ఫులాన్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్, ముఖ్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్, ఫజిల్ అందరి కోసం ఈ పాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సౌదీ నుండి మహేష్ గారి కోసం, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, ఎద్దుమలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తీకేయ, ఇంకా ఈదినూరు లక్ష్మయ్య, జంగమ్మ, యాదాద్రి భువనగిరి జిల్లా శ్రోతల కోసం, అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ గారి కోసం నరసింహ చిత్రం కోసం శ్రీరామ్ బృందం ఆలపించిన గీతం విందాం. ఏం రత్నం, శివగణేష్ గే రచన, యరహమా సంగీతం.

మా అభిమాన అశేష శ్రోతలందరి కోసం ఇప్పుడైతే వచ్చేస్తుంది పరదేశి చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి బృందం ఆలపించిన గీతం, వేటూరి రచన ఎంఎం కీరవాణి సంగీతం.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000ల కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు.
మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు. సమాజానికి అవగాహన కల్పించారు. మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 నుంచి 10-12 వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు
జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్ళీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయకం మిత్రులారా.
బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా

అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100,000 కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది

0: చేశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బొప్ప విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది, ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 12:10 దాటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే భవాని. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి వింటారు. స్టే ట్యూన్డ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి, అలాగే హిందీ భాష మాట్లాడని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పూర్తి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తొలి ప్రధానమంత్రి ఆయన. మరి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎస్, జూన్ 28, 1921 కరీంనగర్ జిల్లాలో రుక్మాబాయి సీతారామరావు దంపతులకు జన్మించారు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు. మనం పివి నరసింహారావు అని పిలుచుకుంటాం. హన్మకొండ జిల్లాలో పాఠశాల విద్య అభ్యసించి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ముంబై యూనివర్సిటీ నుండి న్యాయ విద్య కూడా అభ్యసించారు. రైతు కుటుంబానికి చెందిన వారైనా న్యాయవాదిగా ఉంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆయన. ప్రపంచానికి భారతదేశాన్ని కొత్తగా పరిచయం చేశారు. ఇంకా మాట్లాడుకుందాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీ పివి నరసింహారావు గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రీ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తన సేవలను అందించారు. అంతేకాకుండా న్యాయ, సమాచార, విద్య, వైద్య, ఆరోగ్య, హోం, రక్షణ శాఖలకు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. విదేశాంగ మంత్రిగా కూడా తన సేవలను అందించారు పివి నరసింహారావు గారు. మరి వ్యాపార వాణిజ్య రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు ఆయన. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అంటే ఎఫ్డీఐలో మార్పులు తీసుకొచ్చారు, సెబీ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, ఇటువంటి కొత్త కాన్సెప్ట్స్ తో దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త బాట పట్టించారు ఆయన. అంతర్జాతీయ దౌత్యం అంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కూడా తనకున్న విద్య, రాజకీయ, పరిపాలన అనుభవాల్ని తీసుకొచ్చారన్నమాట. టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించారు. మరి రాజకీయాల్లో హుషారైన వ్యక్తి ఆయన, అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా సరదాగా ఉండేవారట. రాజకీయాలు కాకుండా ఆయనకి మరో ప్రపంచం ఇంకోటి ఉంది, అదేంటి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే భవానీతో. శ్రీ పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకుంటూ ఇందాక చెప్పాను కదా, వ్యక్తిగతంగా ఆయనకి మరో ప్రపంచం ఒకటి ఉంది అని. అది సంగీతం, సాహిత్యం, సినిమా. చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని. భారతదేశ తత్వశాస్త్రం, సంస్కృతి అంటే అపారమైన ప్రేమ ఆయనకి. కల్పిత సాహిత్యం, రాజకీయ విశ్లేషణ అన్నా చాలా ఇష్టపడతారు ఆయన. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టపడే ఆయన 17 భాషలపై పట్టు సాధించారు. తెలుగు మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు అనే నవలను సహస్రఫండ్ అని హిందీలోకి అనువాదించారు నరసింహారావు గారు. మరాఠీ నుండి తెలుగు అనువాదాలు, తెలుగు నుండి మరాఠీ అనువాదాలు చాలా చేశారు ఆయన. అనేక వ్యాసాలు కూడా రాశారు. రాజకీయ విషయాలపై యుఎస్ఏ, వెస్ట్ జర్మనీలలో అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠాలు కూడా చెప్పారు ఆయన. మరి 2003 సంవత్సరంలో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఉపన్యాసాన్ని మరాఠీలో ఇచ్చారట. మరి ఆయన అందించిన సేవలకు గాను భారతదేశం ఆయనకి భారత రత్నాన్ని, ప్రతిభామూర్తి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందించింది. 2004 సంవత్సరంలో అనారోగ్యం కారణం చేత ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కష్టపడి పనిచేసి నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అని అనడానికి పివి నరసింహారావు గారి జీవితం ఓ నిదర్శనం. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नी భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के 20 रूपए का प्रीमियम, उस पर 2 लाख रूपए तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रूपए का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
2: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:41 క్రాస్ చేసి 3 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్ విత్ యువర్ ఆజే భవాని. ప్రతిరోజు ఈట్ ఫిట్లో ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఏ ఫుడ్ హెల్త్కి మంచిది ఏది కాదు, ఇలా బోలెడని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇవాళ ఈట్ ఫిట్లో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ప్రస్తుతం ఆహార విషయంలో మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల గురించి, అండ్ ఆ పొరపాట్లు మనకి మనని ఒక ఫిట్ అండ్ హెల్దీ లైఫ్ నుండి ఎలా దూరం చేస్తున్నాయి అనే విషయాలన్నమాట. చాలాసార్లు ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాం, మెడిటేషన్ కూడా చేస్తాం, కానీ ఎక్కడో కొన్ని అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయబ్బా, మనం తెలియకుండానే మనం వాటిని ఫాలో అయిపోతాం. దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కన్నా నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువగా ఉంటుందండి. ఓయ్, మరి అలాంటి హ్యాబిట్స్లో ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. టైం లేక చాలామంది అవాయిడ్ చేస్తారబ్బా బ్రేక్ఫాస్ట్. సో రాత్రి భోజనం చేశాక మన్నాడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసి టీ కాఫీ మీదే బతికేసి ఏకంగా లంచ్ టైంకి తింటూ ఉంటారు. సో ఇన్ని అవర్స్ గ్యాప్ ఉంచడం కొన్నిసార్లు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఇంత గ్యాప్ ఇవ్వకుండా, అలాగే కొంచెం కష్టమైన నూనె పదార్థాలని అవాయిడ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తే హెల్త్కి మంచిది అంటున్నారు డాక్టర్స్. సో కుదిరితే పొద్దున్న కాస్త త్వరగా అయినా లేచి బ్రేక్ఫాస్ట్ చేసే బయటికి వెళ్ళండి. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటి ఫుడ్ తీసుకుంటున్న విషయంలో ఈ మధ్య కాలంలో అని. ఫుడ్ లేబుల్స్ అంటే మనం ప్యాకేజ్డ్ ఫుడ్ కొంటూ ఉంటాం కదా, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి. సో వీటి వెనకాల న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా అవి తయారు చేసే ప్రక్రియలో వాడే ఇంగ్రీడియంట్స్ గురించి డీటెయిల్గా రాస్తారనమాట. అంటే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, షుగర్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అని వివరిస్తారు ఆ ప్యాకెట్ వెనకాల. యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు చూసేదాన్ని కాదు, కానీ డాక్టర్స్ చెప్తున్నారు ఈ ఇంగ్రీడియంట్స్ని చూసి ఏవి మంచివి ఏవి మంచివి కాదని తెలుసుకుని అప్పుడు కన్స్యూమ్ చేయడం బెటర్ అని. అండ్ ఇంకో చిన్న పొరపాటు చెప్పిన, జంక్ ఫుడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా మనం బయట ఫుడ్ తీసుకుంటున్నాము అని. మనలో చాలామందికి తెలుసు మనం వీక్లో కానీ మంత్లో కానీ ఎన్నిసార్లు తీసుకుందామని అనుకున్నామో ఆ లిమిట్ క్రాస్ చేసేస్తాం, ఎక్కువసార్లే తింటూ ఉంటాం. సర్ప్రైజ్ ఏంటో తెలుసా, ఎక్కువసార్లు తింటున్నామని తెలిసినా కూడా దాన్ని అవాయిడ్ చేయలేకపోతాం. సో నో చెప్పడానికి ఇబ్బంది పడకుండా కాన్షియస్గా ఉంటూ మరీ తప్పనిసరి పరిస్థితుల్లోనే బయట ఫుడ్ తినడం బెటర్ అని కూడా అంటున్నారు డాక్టర్స్. ఎందుకంటే మనం ఎన్ని హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నా కూడా ఒక్క చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, మరి అది నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. లేదా కొంచెం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైనా సరే ఫ్యాట్ ఇవన్నీ మన శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి అండ్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ ఫ్యాట్ని కరిగించడానికి మనం పడే తిప్పలు అంతా ఇంత కాదు కదా. యాక్చువల్లీ తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకుని ఆ రిపోర్ట్స్ చూసినప్పుడే అనిపిస్తుంది అబ్బా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా అని. సో కేర్ఫుల్గా ఉండడంలో పోయేదేం లేదుగా. ఏమంటారు,

0: టాపిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఇంకా ఫైబర్, ఇవన్నీ బాడీకి సమపాళ్లలో అందించడం. అండ్ చిన్న పిల్లల్లో ఈ బ్యాలెన్స్ డైట్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అందులోనూ వాళ్ళ బాడీ డెవలప్మెంట్లో ప్రోటీన్స్ హెల్ప్ చేస్తాయి. సో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది అని ఎస్ న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. అంటే ఎగ్, పనీర్, సోయాబీన్స్ ఇటువంటి ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో పిల్లలకి ఎక్కువగా ఈ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదలలో సహాయపడుతుంది. ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలను

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

Yes, eat fit into Naru on Akashvani Vivid Bharati with me, RJ Bhavani. మరి ఆహార విషయంలో మనం చేస్తున్న ఇంకో చిన్న పొరపాటు, బాడీకి కావాల్సినంత వాటర్ని ఇవ్వకపోవడం. ఎస్, మరి సరైన మోతాదులో వాటర్ని తీసుకుంటే మన బాడీలో ఉన్న వేస్ట్ని అంటే అన్హెల్దీ ఫ్యాట్స్ని బయటకి ఫ్లష్ చేస్తుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే, మనం తీసుకున్న ఫుడ్ ఒకవేళ అరగకపోతే అది ఫ్యాట్లా మారి బాడీలో పేరుకుపోతుందన్నమాట. సో కావాల్సినంత వాటర్ మనం తీసుకున్నప్పుడు అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వర్కౌట్ లాంటివి చేసినప్పుడు స్వెట్ రూపంలో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ని అన్నింటినీ బాడీ బయటికి పంపించేస్తుంది. సో ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా టాక్సిన్స్ని బయటపడేయడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ వాటర్ తాగడం మర్చిపోతున్నాము అని చాలామంది అంటూ ఉంటారు, అంటే నా లాంటి వాళ్ళు. సో ఒక చిన్న టిప్ ఏంటంటే, మేబీ ఫోన్లో రిమైండర్ అలా పెట్టుకోవచ్చు, ఎవ్రీ 1-2 అవర్స్కి వాటర్ తాగాలి అని. అండ్ మరి ఎక్కువైనా కూడా ప్రమాదమే, సో ఆ లిమిట్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇంకొక ఆప్షన్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్లో కూడా ఎక్కువ వాటర్ కంటెంటే ఉంటుంది. సో ఫ్రూట్స్ని కూడా మనం మన డైట్లో ఒక భాగం చేసుకుంటే అది కూడా మంచిదే. అండ్ అఫ్ కోర్స్ ఫోన్ లేదా టీవీకి దూరంగా ఉండి తినకపోవడమే మనం చేసే ఇంకో చిన్న పొరపాటు. అంటే అన్నం తినేటప్పుడు అన్నం మీదే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఎంత తింటున్నామో తెలుస్తుంది, అలాగే అరుగుదలకి కూడా అది సహాయపడుతుంది. ఎస్, ఇది మరి ఇవాళ ఈట్ ఫిట్. మరి మీరు నాలా వీటిలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటే వాటికి దూరంగా ఉండి ట్రై చేయండి. మీరు ఫాలో అవుతున్న హెల్దీ హ్యాబిట్స్కి ఇవి కాస్త సహాయపడతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని, అక్కడి ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకోవడం గర్వకారణమని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో అన్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. రాష్ట్రంలో ఈవేళ రేపు 17 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్నిస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ను కూడా విజయవంతంగా పరీక్షించినట్లు నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135 సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్ని పహలి ఉడాన్ పూరీ కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై. ఆజ్ సముద్ర సే లేకర్ ఆకాశ్ తక్ హమారా భారత్ అధిక్ సురక్షిత్ ఔర్ ఆత్మనిర్భర్ బన్ రహా హై.
0: యావత్ ప్రపంచాన్ని భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలను గెలుచుకుని పతకాల పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: విశ్వ యోగాసన చాంపియన్షిప్ కి భీ బడీ చర్చా హుయి. ఇస్మే భారత్ నే కుల్ 114 పదక్ జీతే. ఇన్మే 102 గోల్డ్ మెడల్ భీ షామిల్ హై. భారత్ ఇస్ చాంపియన్షిప్ కి పదక్ తాలికా మే పహలే స్థాన్ పర్ రహా.
0: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 430 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ ప్రభుత్వం అందిస్తున్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో అన్నారు.
2: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేవల్ 1 సాల 20 రూపాయ ప్రీమియం ఉస్పర్ 2 లక్ష రూపాయ తక్ కా దుర్ఘటనా బీమా మిల్తా హై. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కి జానకారీ జరూర్ సాజా కరే.
0: మన పరిసరాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు వాటిని పునర్వినియోగానికి అనువుగా మార్చవచ్చని వాళ్ళ దేశ పౌరులు నిరూపిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బావ్రాకు చెందిన కొందరు మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలను, ఖాళీ సీసాలను సేకరించి ఇకో బ్రిక్స్ గా మారుస్తున్నారని ఆయన ఉదాహరించారు.
2: మధ్యప్రదేశ్ కే రాజ్గఢ్ జిల్లే కే బ్యావరా కి కుచ్ బహనో కే బారే మే జాన్నే కా అవసర్ మిలా. ఉన్హోనే అప్నే ఆస్ పాస్ ఫైలే ప్లాస్టిక్ కచరే కో హటానే కా సంకల్ప లియా. ఉస్ ప్లాస్టిక్ కో ఈకో బ్రిక్స్ మే బదలా జానే లగా. ఆజ్ ఇన్హీ ఈకో బ్రిక్స్ కా ఉపయోగ్ సార్వజనిక స్థానో కో సుందర్ బనానే మే కియా జా రహా. మే బ్యావరా కి సభీ బహనో ఔర్ ఇస్ అభియాన్ సే జుడే సాథియో కో బధాయీ దేతా.
0: గణపతి నవరాత్రులు సమీపిస్తున్నాయని గుర్తు చేస్తూ పర్యావరణ హితమైన వినాయకుల్ని పూజించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నివారించాలని, ఫలితంగా ప్రకృతి పట్ల మన బాధ్యతను నెరవేర్చగలుగుతామని ప్రధానమంత్రి అన్నారు.
2: గణేష్ జీ కి మూర్తియా బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ్ కి వే మిట్టీ కి మూర్తియో కో ప్రాథమికతా దే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ న ఖరీదే. మిట్టీ కి మూర్తియా పూజా కే బాద్ సహజ రూప్ సే పానీ మే విలీన్ హో జాతీ హై. ఇస్సే హమారీ నదియా, తాలాబో ఔర్ పర్యావరణ కి రక్షా హోతీ హై.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని అన్నారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతుందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికన్ అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి సగర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक का एक देश है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
3: సిరికొండ బలరాం, అది ములుగు. 130 మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది. మహారాష్ట్ర నాందేడ్లో పెళ్లి వేడుకలలో ఆ ఊరు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక ఉద్దేశంతో దాన్ని కల్పించడం జరిగింది.
4: యువత నైపుణ్యం ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, ఆలోచనల ద్వారా వారి ఉపాధి పొందుతూ వికసిత భారత్ ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది.
5: పేరు తిరుమలేష్, వనపర్తి జిల్లా. బీహార్ నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడే విధంగా వాటికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కూడా ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదం.
6: నా పేరు షణ్ముఖ రాజన్న, సిరిసిల్ల జిల్లా. గణేష్ విగ్రహాలు తయారు చేసే వారు మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం చాలా నచ్చింది. విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు నివారించాలని చెప్పడం నచ్చింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈ వేళ రేపు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు బూతుల వారీగా పోలియో చుక్కలు వేస్తున్నారు. రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు అందివేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో జూలై 1వ తేదీన అదనంగా 4వ రోజు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపించిన మహానేత అని, ఆయన ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్పాంజలి ప్రకటించి పివి చూపిన దార్శనికత ఆధునిక భారతదేశ నిర్మాణానికి బలమైన బాట వేసిందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పివి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 4 జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ముందుగా కనగల్ చేరుకుని రాష్ట ప్రభుత్వం దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే హ్యాండ్ రోడ్ల నిర్మాణానికి రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండకు చేరుకుని తాగునీటి పథకం ఫేజ్ 1కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వేళ రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల చోరీ జరిగిన మహంకాళ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు.

10 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు పోలియో బూస్టర్ డోస్ చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా రక్షించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. పోలియో రహిత సమాజం నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చెప్పారు. ములుగు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యునైజేషన్ అధికారి నాగానీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ హరిత పోలియో చుక్కల మందులు వేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని ఇది గర్వకారణమని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండు ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 క్రాస్ చేసి 50 సెకండ్స్. మరి కొంతసేపట్లో మరి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎస్, మరి షో టైం కోసం రెడీగా ఉన్నారా? ఫోన్స్ అన్ని పట్టుకొని ఉన్నారు, అందుకేగా వెల్కమ్ టు షో టైం అని నాకు మెసేజ్ పెడుతున్నారు. సో ఎక్కువ ఏం వెయిట్ చేయించను, మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తాను. కానీ దానికన్నా ముందు మరి షో టైం ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి షో గురించి రెండు మాటలు. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్నమాట, జీకే సినిమా వీటికి సంబంధించినవి. మీకు కనుక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే ఆ ఆన్సర్తో పాటు మీ పేరుని, ఊరిని మా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. మరి నా వాట్సాప్ నెంబర్ ఎస్టీడి కోడ్ 040 జత చేస్తూ 2324085252 04023240852. ఎస్, సో మరి మీకోసం ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ఎస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? మీకోసం ఈజీ క్వశ్చన్ అడిగాను, సో ఎక్కడా వెతకకుండా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి నా వాట్సాప్ నంబర్ 04023240852కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, ప్రస్తుతం మన ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్ ఫస్ట్ పంపించారు ఉమ్మడి నుంచి బి దివాకర్, అలాగే ఖైరతాబాద్ నుంచి కేవీ రావు మెసేజ్ చేశారు, ఇంకా మియాపూర్ నుంచి భాను, మోతీనగర్ హైదరాబాద్ నుంచి శివబాబు సగం పేరే పంపించారు, బోయన్పల్లి సికింద్రాబాద్ నుండి హరీష్ కుమార్, అలాగే చంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి, శిల్ప, ప్రసాద్, రేఖా నాయక్ రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్ రైట్ ఆన్సర్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, గీతానగర్ హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఆదిలాబాద్ నుంచి దినేష్ కుమార్, పెడన నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్తో పాటు మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. ఇంకా యలగందుల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన చాలా మందిలో కొంతమంది వరంగల్ జిల్లా ఎల్బీ నగర్, ఓ అక్కడ కూడా ఎల్బీ నగర్ ఉందా, నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్ పంపించారు, నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఎస్ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ పంపించి రైట్ ఆన్సర్ పంపించారు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి సిహెచ్ హనుమంతరావు రైట్ ఆన్సర్, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, పుట్టపాక నుండి తిరుమలయ్య కూడా రైట్ ఆన్సర్, నవనంది నుంచి వెంకటేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, చాలా మంది పంపించారు. ఎస్, సంజయ్ మల్హోత్రా కరెక్ట్ ఆన్సర్. సో మన ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నమాట.

ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని ఏం లేదు, కానీ సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అనమాట. సో మీరు అడవిలో వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, మీకు ఒక పులి ఎదురైంది. మరి పులి అంటే అందరికీ భయమేగా, ఎస్. కానీ మనం దాన్ని మాయ చేసి దాని నుంచి తప్పించుకోవాలి, అంటే దాన్ని ఏదో రకంగా ట్రిక్ చేసి మీరు తప్పించుకుని వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని మాయ చేయడానికి మీరేం చేస్తారు గుర్తుంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏం లేదు, లాజికల్గా ఉండాలని కూడా ఏం లేదు, సరదాగా ఒక జోక్ లాగా మీరు ఆన్సర్ పంపించవచ్చు. సో మీరు ఒక అడవిలో వెళ్తున్నారు, ఒక జీప్లో లేదా కార్లో మీకు పులి ఎదురైంది, దాన్ని మాయ చేసి మీరు ఎలా అక్కడి నుంచి తప్పించుకుంటారు, నా నెంబర్కి పంపించండి 0402324 0852.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫారెస్ట్లో మీరు వెళ్తున్నారు కార్లో, మీకు పులి ఎదురైంది, దాన్ని ఎలా మాయ చేసి తప్పించుకుంటారు అని. చాలా మంచి మంచి ఆన్సర్స్ పంపించారు అందరూ. శివకుమార్ కొండ నిజామాబాద్ నుంచి అంటున్నారు, స్టాండ్ బై, అలా ఊరికే స్టే చేసేస్తారంట. ఓకే, తర్వాత కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్ అంటున్నారు, నాలో ఉన్న గాన గాంధర్వులని బయటికి తీసి, అంటే గట్టిగా పాటలు పాడితే అది తప్పించుకుంటుంది, దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నారు. వెరీ గుడ్. ఎస్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ అంటున్నారు, పులి వెనకాల ఒక గడ్డితో తయారు చేసిన మేక పిల్లని చూపిస్తే అది అక్కడికి చేరుకుంటుంది, సో మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సో కార్లో గడ్డి అవన్నీ కూడా పెట్టుకున్నారా, అంత త్వర త్వరగా చేసేస్తారా? ఎనీవేస్, నైస్ ఆన్సర్. ఉమ్మడి నుంచి దివాకర్ మెసేజ్ చేస్తున్నారు, పులంటే మాకు భయం కాబట్టి, ఓకే, దానికి నక్కో జింకో ఏదో కనిపిస్తే అదే తప్పించుకుంటుంది అని. ఓకే, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కూడా చెప్తున్నారు, పులికి ఆహారంగా మరో జీవి కనిపిస్తే అదే పారిపోతుంది కదా, నేనేం మాయ చేయక్కర్లేదు అని. ఓకే, అండ్ ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి హర్షిని మెసేజ్ చేస్తున్నారు, పులి భయపడే వేషం వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాను అని. వెరీ గుడ్. ఫైర్ స్టిక్ చూపిస్తారు అని అంటున్నారు, చోడవరపు సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి. బ్రహ్మయ్య కర్నూలు మాత్రం చాలా కూల్గా, మాయామంత్రం ఏం లేదు, అది వెళ్ళిపోయేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, ఈ వివిధ భారతి వింటూ వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తున్నారు. తర్వాత ఓ శ్రీనివాసరావు కోదాడ నుంచి, నన్ను ఏమైనా చేస్తే మా ఆవిడకి చెప్తాను, నీ ఇష్టం అని బెదిరించి తప్పించుకుంటారట సార్, మీ ఆవిడ వింటున్నారా మరి? ఇంకా ఓకే, మెసేజ్ చదువుతాను, ఆన్సర్ పంపించలేదు. వెంకటేష్ నవీన్ కుమార్ ఏకలవ్య నగర్ నుంచి, పులిలా గర్జించి దాని నుంచి తప్పించుకుంటానంటున్నారు ప్రగతి నగర్ నుంచి. ఓకే, శిల్ప హైదరాబాద్ నుంచి, క్లోజ్ యువర్ ఐస్, టైగర్ విల్ డిసపియర్. వావ్, సింపుల్ అండ్ స్వీట్, బాగుంది. గట్టిగా హార్న్ కొడితే అది వెళ్ళిపోతుంది అంటున్నారు మురహరి యశోద నిజామాబాద్ నుంచి. ఓకే, నేను కార్ స్టార్ట్ చేసేస్తాను, డోర్స్ విండోస్ క్లోజ్ చేసి అంటున్నారు కన్యగారి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుంచి. అలాగే ఫైర్ స్టిక్ అని కూడా అంటున్నారు విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి. కార్లో కూర్చుని ఆ పులితో ఓ సెల్ఫీ తీసుకుని టాటా బాయ్ బాయ్ చెప్పి కార్ రివర్స్ తీసుకుని వచ్చేయడమే అంటున్నారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. చాలా ధైర్యం అండి మీకు. పులి ముందు డ్యాన్స్ చేయాలట, ఎందుకంటే పులికి డ్యాన్స్ రాదు కాబట్టి అది పారిపోతుంది అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. కట్ల రాజేశం సరోజిని మాయ. ఇంకా నేనేం చేయను, ఊరికే అలా వెయిట్ చేస్తాను అది ఎడిపే వరకు అంటున్నారు పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం మంగ. ఇంకా వేరే మార్గం చూసుకుని వెళ్ళిపోతానంటున్నారు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కడావతి. మళ్ళీ కూల్గా కూర్చుంటున్నారు హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి గారు కూడా. పులి నన్ను చూస్తుంది, నేను పులిని చూస్తాను, ఇద్దరం ఇవాళ ఆదివారం పని వద్దు అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు ఆదిలాబాద్ నుంచి దినేష్ కుమార్. ఛాలెంజ్ సినిమాలో ఇందువదన కుందరదన మందగా మన మధుర వచ్చన వావ్ అని అంటాను. చిరంజీవిలాగా పులి వెళ్ళిపోతుంది. ఓ, పెడన నుంచి అప్పలరాజు మెసేజ్ చేస్తున్నారు, చాలామంది చాలా మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. ఎస్, నేను అనుకున్న ఆన్సర్కి కాస్త దగ్గరగా పంపించారు పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. చెప్తాను ఆన్సర్ రివీల్ చేస్తాను. లైట్లు వేసుకుని తలుపులు వేసుకుని కూర్చుంటే కాసేపు చూసి పులే వెళ్ళిపోతుంది. ఓ, కౌకూర్ నుండి మహాలక్ష్మి సూర్యశ్రీ మెసేజ్ చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్, కార్లో వెళ్తుంటే పులి ఎదురైతే మేము పులి వెళ్ళేంత వరకు, ఓకే, మీరు కూడా వెయిటే చేస్తారా? ఓకే, వెరీ గుడ్. సో చాలామంది వెయిట్ చేస్తాం అంటున్నారు, చాలా పేషెన్స్ మీకు, అర్థమైంది. కిష్టాపురం నుంచి పాష కూడా మెసేజ్ చేస్తున్నారు, ఓకే, ఇదే ఆన్సర్. ఎస్, మోహన్ లింగంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నా మాంసాన్ని కొంచెం దానం చేసి వెళ్ళిపోతానా? అయ్యి బాబోయ్, చాలా వైలెంట్గా ఉన్నారండి మీరు. సో హైదరాబాద్ నుంచి జాహ్నవి మెసేజ్ చేస్తున్నారు, ఓ, నా అందంతో మాయ చేస్తా పులిని అని. వెరీ గుడ్. ఎస్, సో థ్యాంక్స్ అండి, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. అయితే ఇందాక చెప్పాను కదా, ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య కొంచెం దగ్గరగా పంపించారు అని. సో కరెక్ట్ ఆన్సర్ ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ దాట్ నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ నుంచి వెళ్ళిపోతానన్నమాట.
ఎస్, మరి మనం లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తే పులి కూడా లెఫ్ట్కి వెళ్తుంది కదా, కానీ మనం రైట్ నుంచి వెళ్ళిపోతాం. సో అది ఏదో సరదాగా ఒక చిన్న ఆన్సర్. సో ఇంత కష్టపడి మీరు టైప్ చేశారు కాబట్టి మీకోసం ఇప్పుడు క్వశ్చన్ అడిగాను, పాట వేసేస్తాను, పాట తర్వాత మీకోసం ఒక మంచి క్వశ్చన్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో టైం 1:47 క్రాస్ చేసి 25 సెకండ్స్ అయింది అండ్ మీరు వింటున్నారు షో టైం విత్ మీ ఆజే భవాని. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, ఒక కథ ఏదైనా సినిమా ఇంకా పుస్తక రూపం రెండింటిలో వస్తే మీరు ఏది ఎంచుకుంటారు? అంటే ఆ కథని సినిమా రూపంలో చూడటానికి ఇష్టపడతారా లేకపోతే పుస్తక రూపంలో చదవడానికి ఇష్టపడతారా అండ్ ఎందుకు? మీ ఆన్సర్ని నా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక కథ సినిమా ఇంకా పుస్తక రూపంలో రెండింటిలో వస్తే మీరు ఏది ఎంచుకుంటారు? సినిమా చూడడానికి ఇష్టపడతారా, పుస్తకం చదవడానికి ఇష్టపడతారా అండ్ ఎందుకు? నాకు నా వాట్సాప్కి పంపించవచ్చు. 0402324 0852 నా వాట్సాప్ నెంబర్. వింటూనే ఉంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, ఒకవేళ ఒక కథ సినిమా ఇంకా పుస్తక రూపంలో వస్తే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, సినిమా చూడడానికా లేదా పుస్తకం చదవడానికా అని? సో పుస్తకం చదవడానికి ఇష్టపడతాను అంటున్నారు ఉమ్మెడ నుంచి బి దివాకర్, ఇంకా భాను మియాపూర్ నుంచి, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కూడా పుస్తక రూపమే ఇష్టపడతానంటున్నారు. సినిమా చూడడానికి ఇష్టపడతామంటున్నారు ఎందుకంటే సినిమా త్వరగా అయిపోతుంది, సో పుస్తకం చదివేంత టైం మాకు దొరకదు అని అంటున్నారు. వనస్థలిపురం నుండి దోర్నాల సుదర్శన్, ఇంకా గీతానగర్ హైదరాబాద్ నుంచి కూడా బుక్ చదువుతానంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, వీళ్ళు కూడా పుస్తకం చదవడానికే ఇష్టపడతారు. నటన నాకు త్వరగా అర్థమవుతుంది కాబట్టి నేను సినిమా చూస్తాను అంటున్నారు. రాజన్నపేట సిరిసిల్ల నుంచి పోలేపల్లి శ్రీనివాస్, ఇంకా పుస్తకంకి ఇంకొక ఓటు వచ్చింది. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఎందుకంటే క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి నేను అదే ప్రిఫర్ చేస్తాను అంటున్నారు. కథని ముందుగా పుస్తక రూపంలో చదివి తర్వాత సినిమాలో ఆట పాటతో పాటు ఎంజాయ్ చేస్తానంటున్నారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. ఇంకా పుస్తకానికే ఓట్లు వస్తున్నాయి. కాచిగూడ నుంచి వీరేందర్ మెసేజ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ కూడా బుక్ పుస్తకానికే ఓటేశారు. హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి కూడా బుక్ అంటున్నారు. సినిమాకి ఎస్, ఇంకొక

ఓకే. అలాగే కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కూడా బుక్ అంటున్నారు, సినిమా చూడటం అంటున్నారు. సినిమా చూడటం ఎందుకు అంటే, ఓకే, సినిమా అంటే ఆయనకి ఇష్టం కాబట్టి సినిమా చూస్తానంటున్నారు. అప్పలరాజు పెడన నుంచి కథ రూపంలో ఎంచుకుంటాను. సో డైరెక్టర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు, ఉన్నది లేని లేనిది కనుక కథను సినిమా రకంగా చూస్తేనే బాగుంటుంది. కన్ఫ్యూజ్ చేసేసారండి, పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. సినిమాకి ఇంకొక ఓట్ వచ్చింది కర్నూలు నుంచి బ్రహ్మయ్య, అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత, ఇంకా పుస్తకం అంటున్నారు రమాలక్ష్మి ఆనంద్ నగర్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి. సినిమా బొడ్డు శేఖులు శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు మెదక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. బుక్ అంటున్నారు కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్, ఎందుకంటే ఇమాజినేషన్ పవర్ బాగుంటుంది కాబట్టి, అండ్ మూడ్ అండ్ టైం ప్రకారం ఏదో ఒకటి చూస్ చేసుకుంటానులే అప్పుడు అంటున్నారు. పోచారం నుంచి లత. ఇంకా సినిమా రూపంలో నేను ప్రిఫర్ చేస్తానంటున్నారు జాహ్నవి హైదరాబాద్ నుంచి. అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కూడా అదే ఆన్సర్. ఎస్, చాలామంది మరి మీ మీ ఇష్టాలు మీ మీ ప్రిఫరెన్సెస్ అన్నీ చెప్పారు. యా, యాక్చువల్లీ రెండు యాక్సెప్టబులే. మేబీ చిన్నపిల్లలకి అలా సినిమా చూపిస్తే వాళ్ళకి ఎక్కువగా రీటైన్ అవుతుంది బ్రెయిన్లో, కానీ ఎక్కడైనా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బుక్ ప్రిఫర్ చేస్తామని కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో దట్ వల్ల ఇమాజినేషన్ పవర్ పెరుగుతుందని. సో యా, ఇది మరి ఈనాటి షో టైం. అందరూ మరి చాలా మంచిగా ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి 95వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

సరిగ్గా 50 ఏళ్ల నాటి క్రితం 1976 మే నాటి సంగతి. దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్పటికే 7 కావస్తుంది. ప్రజల్లో రకమైన అసంతృప్తి, అనిశ్చితి రాజ్యం వెళ్తున్నాయి. సరిగ్గా అప్పుడు వచ్చిన ఓ పంచరంగుల పౌరాణిక చిత్రం తెలుగునాట బాక్సాఫీస్ని ఊపు ఊపేసింది. ప్రజల అమాయకత్వాన్ని దోచుకుంటున్న వారిని దుయ్యబడుతూ, ఛాందసాన్ని ప్రశ్నిస్తూ, చిత్తశుద్ధితో చేసే పనులకు దేవుడైనా దిగివస్తాడని నిరూపించిన ఆ చిత్రం భక్త కన్నప్ప. నా కంటిగురి కండసిరి ఉండగా నాకెదురు లేదు అనే పొగరుతో విర్రవీగిన ఓ తిన్నడి కథ ఇది. నీ కంటిసిరి కండసిరి నిన్న లేవు, రేపు ఉండవు అని శివయ్య బోధించిన భక్తిరస గాథ ఇది. చివరకు ఆ స్వామికే తన కంటిసిరిని అర్పించి తిన్నడు కన్నప్పగా తరించిన పురాణ చరిత్ర ఇది. బాపురమణల నేతృత్వంలో హీరో కృష్ణంరాజు, తన తమ్ముడు యువి సూర్యనారాయణరాజు నిర్మాతగా గోపీకృష్ణ మూవీస్పై నిర్మించిన సినిమా భక్త కన్నప్ప. ఆ చిత్రం ఆ ముక్కంటి దేవరకు నేత్రదానంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. తెర నిండుగా భారీతనం, తెలుగు గడ్డపైనున్న మనోహర ప్రకృతి దృశ్యాలు, సూపర్ హిట్ పాటలు, సినీ నట సాంకేతిక బృందం సమిష్టి కృషి ఇవాల్టికి ఈ చిత్రాన్ని మరుపురానిదిగా మార్చేశాయి. ఇటీవలే 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఎవర్ గ్రీన్ క్లాసిక్ అది. సుప్రసిద్ధ అభ్యుదయ కవి తుమ్మల వెంకటరామయ్య అప్పట్లో ఈ సినిమా గురించి ఏం చెప్పారో తెలుసా? దర్శకుడు, రచయిత ప్రతిభ గలవారైతే నాస్తికులను కూడా ఆస్తికులుగా మార్చగలరని ఈ సినిమా రుజువు చేస్తుంది అని అన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మహాభారతంలోని పాండవులలో ఒకడైన అర్జునుడి అంశతో పుట్టిన బోయవాడు తిన్నడు. అర్జునుడిలో అంతరించని అహంకారం ఈ తిన్నడిలో కంటి గురి కండసిరిగా నిలిచింది. అలాంటి తిన్నడి అహంకారం చివరికి ఓ శివరాత్రి నాటి రాత్రి చీకటిలో కలిసి జ్ఞానజ్యోతిగా వెలిగింది. అది ఎలా జరిగింది అనేదే ఈ చిత్రం చెప్తుంది. ఉడుమూరుగూడెంలో బోయవాడిగా పుట్టిన తిన్నడు శ్రీకాళహస్తిలో కన్నప్పగా మారి శివ సాయుధ్యం పొందిన వైనాన్ని శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్య గాథ తెరపై పంచరంగుల్లో కనువిందు చేసింది. అప్పటికే హీరో కృష్ణంరాజు, ఆయన తమ్ముడు యువి సూర్యనారాయణ రాజులు, చలసాని గోపి లాంటి పలువురు భాగస్వాములతో కలిసి తమ గోపికృష్ణ మూవీస్ పతాకంపై తొలి చిత్రం కృష్ణవేణిని తీశారు. కన్నప్ప కథాకాలానికి తగ్గ వాతావరణం కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సుమారు 30 మైళ్ల దూరంలో బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకున్నారట. శ్రీకాళహస్తిలో జరిగిన కథ కాబట్టి అక్కడే కన్నప్ప తీయాలని కొందరన్నా, కథాకాలం నాటి వాతావరణాన్ని తీసుకురావడం కష్టమని దర్శక నిర్మాతలు ముందే గుర్తించారు. అందుకే కాళహస్తి ఆలయ దృశ్యాలు తీయడం కోసం ఓ పాత గుడి, ఆ ప్రాంతంలోనే నది ఉండి కరెంటు కూడా లేనిది కావాలని గాలించారు. అలా వెతికి వెతికి పట్టిసీమ గుడిని ఎంచుకున్నారు. సినిమాలో కనిపించే కాళహస్తి ఆలయ దృశ్యాలన్నీ ఈ గోదావరి మీద పట్టిసీమలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాకారం లోపల షూట్ చేశారు. మరి ఆ కొండపైకి చేరాలంటే పడవల మీద వెళ్లాలి. నటీ నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అక్కడికి చేర్చడానికి చాలా సమయం పట్టేదిట. ఇంకా షూటింగ్ అంటే తెలిసింది, ఒకటా రెండా కావలసిన కెమెరా ఎక్విప్మెంట్, లైట్లు, జనరేటర్లు ఇవన్నీ అక్కడికి చేర్చడం యజ్ఞంగా మారిందట. మరి ఆస్తికులతో పాటు నాస్తికులను సైతం ఆకర్షించేలా కథ కథనాలను మలచడం భక్త కన్నప్పలోని విశేషం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

కాళహస్తి చేరే వరకు నాస్తికుడైన కన్నప్ప సమాజంలోని ఛాంద స్వభావాలను ఖండించడం, పూజారుల మోసాలు, కోయ ప్రజల అమాయకత్వాలకు సినిమాలో ప్రాధాన్యం ఇచ్చారు. మరి సాంకేతిక నిపుణులు ఎంత ప్రాణం పెట్టి తీశారో, నటీనటులు తమ పాత్రలకు అంతే ప్రాణం పోశారు. నిండైన విగ్రహం, గంభీరమైన గాత్రంతో, బాపు రమణల మార్గదర్శకత్వంతో కృష్ణన్ రాజు అచ్చు కోయ జాతి తిన్నడులానే రాణించారు. నటి వాణిశ్రీతో బాపు రమణలు పనిచేయడం అదే మొదటిసారి. నిజానికి ఆ సినిమా చేసే టైంకి వాణిశ్రీ హీరోయిన్ గా అగ్రశ్రేణిలో ఉన్నారు. ఆ సమయంలో మొత్తం అవుట్డోర్ లో అది ఊహకందని సామాన్య కోయ వనిత పాత్ర చేయడానికి ఆవిడ ఒప్పుకోవడం విశేషం. మరి కృష్ణంరాజ నిర్మించిన కృష్ణవేణి అంతకుముందు ఘన విజయం సాధించడంతో ఆవిడ కాల్ షీట్స్ ఇచ్చారట. మరి ఆ పాత్రని ఆవిడ ఆడుతూ పాడుతూ ఆనందంగా చేశారు. ఆ రోజుల్లో రాత్రుళ్ళు హీరో తదితరులు వాళ్ళ వాళ్ళ జీపుల్లో వెంటరాగా తన జీపు బానెట్ మీద కూర్చుని హీరోయిన్ వాణిశ్రీ అడవిల్లోకి వేటకి వెళ్లేవారట. ఇక అది తేగల సీజన్ కూడా. మరి తేగలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పగలు షూటింగ్ దగ్గరే పెద్ద నెగడు పెట్టి తేగలను తంపటేసి కాల్పించి అందరికీ విందు చేసేవారట. విసుగెత్తించే పట్టణ వాతావరణానికి దూరంగా హాయిగా ప్రకృతి మధ్య సాగిన ఆ సినిమా చిత్రీకరణ అప్పట్లో ఆవిడకి చాలా అంటే ఒక ఆట విడువు. ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు షూటింగ్ చేద్దామా అని ఉత్సాహంగా ఉండేదిట. అందుకే ఆవిడ కెరీర్లో భక్త కన్నప్ప షూటింగ్ ఎప్పటికీ ఓ ఆకుపచ్చని జ్ఞాపకం అని చాలాసార్లు చెప్పారు.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

భక్త కన్నప్ప. ఈ పౌరాణిక స్క్రిప్ట్ను ముళ్లపూడి వెంకటరమణ జనరంజకంగా మలిచిన వైనం నిజంగా చెప్పుకోదగింది. కైలాసనాథ శాస్త్రి పాత్రతో మూఢభక్తిని నిరసిస్తూనే కిరాతార్జునీయం లాంటి ఘట్టాలతో భక్తిరసం పండించారు. క్లైమాక్స్లో ముక్కంటి దేవుడికి తన కళ్ళే దానం చేసి తిన్నడు ధన్యుడయ్యే సందర్భంలో ముళ్లపూడి తన డైలాగ్తో ప్రేక్షకుల మనసుని గెలిచారు. సామే, ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ వెలుగుతో నేను నిన్ను చూశాను, నా బతుకు పండింది, పుట్టక పుట్టినందుకు తరించాను తండ్రి అంటూ సాగే ఆ ఘట్టంలో రచయిత, దర్శకుడు, నటుడు ముగ్గురు త్రివేణి సంగమమయ్యారు. ఇక కన్నప్పకు మారువేషంలోని శివయ్య జ్ఞానబోధ చేసే ఘట్టంలో అసలు మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంటుంది. మూడో కన్నంటే వెలుగు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పును నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్పని ఒప్పుకో, అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది, అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను, ఆ కంటిసిరి నీ కండసిరి కన్నా గొప్పది అన్న డైలాగ్ కథా తాలూకు సారాన్ని కొద్ది మాటల్లోనే చెప్పేస్తుంది. అది ముళ్ళపూడి అంటే.

లేచిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టె బాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే పులి చూసినంతనే లేచినంతనే తలలు రెండుగా బిలబిలలాడుతూ తనుకు కొండగా గిలగిల తిరుగుతూ అటు నిటు తగిలిన రెండు బాణముల

ప్రసిద్ధ సినీ పంపిణీ సంస్థ లక్ష్మీ ఫిల్మ్స్ బ్యానర్లో సాగిన భక్త కన్నప్ప చిత్ర నిర్మాణం ఆ రోజుల్లో సంచలనం. నాటి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించిన తొలి తెలుగు సినిమా ఇదే. మరి ఆ గ్రామ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు. వాటికి ఆనుకుని ఉండే గిరిజన సంక్షేమ ప్రాంతాల్లో అడవి జంతువుల సంచారం ఎక్కువే ఉండేదిట. కన్నప్ప స్టోరీకి ఆ ప్రాంతం సరిగ్గా సరిపోయింది. అందుకే ఒక కైలాసం సీన్లు మినహా మిగతా చిత్ర నిర్మాణం అంతా బుట్టాయగూడెం కేంద్రంగా పరిసరాల్లో సాగింది. ఇంత భారీ చిత్రం అవుట్డోర్ షూటింగ్ లో ఏ లోటుబాట్లు లేకుండా సజావుగా సాగడానికి స్థానిక బుట్టాయిగూడెం పెద్దలు కారణం. అక్కడ పెద్ద షావుకారైన గ్రామ మునసభ కరాటం చంద్రయ్య ఇంకా ఆయన సోదరుడు కరాటం కృష్ణమూర్తి ఉండేవారట. మరి ఈ సినిమాకి వాళ్ళు అందించిన సహకారం అంతా ఇంత కాదు. బుట్టాయిగూడెంలో సినిమా యూనిట్ క్యాంప్ చేసిన చోటు నుంచి షూటింగ్ కోసం రోజు 10-15 మైళ్ళ దూరం వెళ్లాల్సి వచ్చేదిట. మరి అడవి ప్రాంతంలో ఆ రోడ్ల మీద జీపులు తప్ప ఇంకే వాహనాలు నడిచేవి కావు. ఆ జీపులు నడవడానికి కూడా రోజు రోడ్డు బాగు చేసుకోవాల్సి వచ్చేదిట. కరాటం సోదరుల సహకారం వల్లే రోడ్డు లేని ప్రాంతాలకి కూడా వెళ్లి షూటింగ్ జరపగలిగారు. ఎలాగో తెలుసా, ప్రతిరోజు దాదాపు 50 మంది కూలీల నుంచి అవసరమైన చోటల్లా తాత్కాలిక రోడ్లు వేయించి మరీ షూటింగ్ చేశారు. అక్కడ సెట్ నిర్మాణం, ఇతర షూటింగ్ పనుల ద్వారా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ అక్కడున్న గిరిజనులకు దాదాపు 4 నెలల ఉపాధి కల్పించడం విశేషం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఒక సినిమా కథ నుండి మొదలై తెరకెక్కాలంటే కొన్నిసార్లు అడ్డంకులు తప్పవు. మరి ఈ సినిమా నిర్మాణంలో కూడా అవరోధాలు కొన్ని తప్పలేదు. బుట్టాయిగూడెంలో కరాటం కృష్ణమూర్తి పొలంలో హీరోకి అతని ప్రత్యర్థికి పోటీ వగేరా లాంటి సీన్స్ కొన్ని షూట్ చేయాలి. అలాగే 30 అడుగుల ఎత్తు అమ్మవారి విగ్రహము చేయాలి. వందల మంది శ్రమిస్తే కానీ పూర్తి కాని ఈ సెట్ పనుల కోసం స్టూడియో కార్పొరేటర్లు, పెయింటర్లు, మోల్డర్లు, బోలెడంత మంది కూలీలంతా వచ్చారు. ఆ పని మీదే అక్కడికి వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు గారికి అనుకోని ఇబ్బంది ఒకటి వచ్చింది. అర్జెంటుగా మద్రాసు వెళ్ళిపోవాలి. మరి ఆ సమయంలో బాపు రమణల ఆప్తమిత్రుడు బీవీఎస్ సీతారామరావు ఆదుకున్నారు. ఇది సంకల్ప బలం, దైవ నిర్ణయం అంటే. ఎన్నడ్డంకులు వచ్చినా ఈ సినిమా షూటింగ్ ఆగకూడదని పరమశివుడే అనుకున్నాడేమో, అందుకే సీతారామరావు గారిని పంపించారు. ధవళేశ్వరంలో గవర్నమెంట్ ఇంజనీర్ ఆయన, అనేక కథలు రాసిన రచయిత. సినిమాలపై ఆసక్తి కొద్దీ గోదావరి తీరంలో బాపు రమణల సినిమాలు అవుట్డోర్ షూటింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి తన వంతు సహాయం చేసి పాలు పంచుకునేవారట. భక్త కన్నప్ప షూటింగ్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ తో, అంటే ఈ డిపార్ట్మెంట్లో ఎదురైన చిక్కుతో రమణ మేకప్ మ్యాన్ జయకృష్ణ వెళ్లి అభ్యర్థించేసరికి ఆయన వచ్చి తన కళా దర్శకత్వ నైపుణ్యం చూపారు. అనుకున్న దానికన్నా పెద్ద ఎరేనా సెట్ ప్రహారీతో సహా పూర్తి చేశారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఆ ప్రహారీ పూర్తిగా తాడిపట్టితోనే కట్టించారుట. మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేలస్వామి తయారు చేస్తున్న అమ్మవారి భారీ విగ్రహానికి ఎదురుగా ఉన్న స్థలంలో తాటి తోపు ఉండేది. అందులో 4 తాటి చెట్ల మధ్య 10 అడుగుల ఎత్తులో దూలాలు అమర్చి వాటి మీద కోయదొర స్థావరం నిర్మించి మెట్లు కూడా కట్టించారు. మరి ఆ ఎరేనా విశాలంగా ఉంది. నేల మీద ముగ్గులేస్తే షూటింగ్ సమయంలో అవి చెరిగిపోతాయని ఒక టార్పోలిన్ క్లాత్ ని 5 నుంచి 2 అడుగుల వ్యాసాల్లో కత్తిరించి వాటిపై ముగ్గుల్ని పెయింట్ చేయించారు. ఆ టార్పోలిన్ క్లాత్ నేల మీద పరిస్తే అక్కడ మంచిగా నిండుగా ముగ్గు ఉన్నట్టుగా కనిపించేదిట. కెమెరా దృశ్య పరిధిలో వాటిని వాడుకుంటే నేల అందంగా ఉండేది. మరి ఆ తర్వాత ఎంతో మంది ఆర్ట్ డైరెక్టర్లు ఇదే ట్రిక్ ని ఫాలో అయ్యారంట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎన్నో వ్యయ ఓర్చి నవరసాలో నిండిన స్క్రిప్ట్తో ప్రకృతి ఒడిలో కన్నుల పండుగగా తీసిన భక్త కన్నప్ప 1976 మే 29 రిలీజ్ అయింది. ప్రజలు పత్రికలు కళాత్మక చిత్రంగా మెచ్చుకున్న ఈ పురాణ గాథ ఆర్థికంగానూ అఖండ విజయం సాధించింది. అప్పట్లో ఈ చిత్రం ఏకంగా 25 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. ఇక శత దినోత్సవం విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇలా 6 కేంద్రాల్లో జరుపుకుంది. ఒక మాటలో భక్త కన్నప్ప మామూలు సినిమా కాదు, ఒక కావ్యం. అందుకే 50 ఏళ్లు నిండిన ఇటీవలి ఇవాల్టికి ఆ సినిమా వన్నే తరగని ఓ క్లాసిక్. ఇదండి ముళ్లపూడి వెంకటరమణ గారి 95వ జయంతి, అలాగే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సినిమా భక్త కన్నప్ప. ఈ సందర్భంగా ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. రచన రెంటాల జయదేవ, రచయిత సినీ పరిశోధకుడు, ప్రభుత్వ నంది గద్దర్ అవార్డుల గ్రహీత.

కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలూరి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలూరి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి ఇందిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎన్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్విఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సేన్ శ్రీ బంద, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూర్ సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: పవన్ సేన్ జీ, షాజా డాక్టర్లు తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు కళీ. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేటి.
2: ఏమి చేస్తాను గురుజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్నమా. ఆ బలంతో, ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కదా రుణి?
2: అవును, మా నాన్నగారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురుజీ.
1: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాతికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది.
0: ప్రాంతేంజీ, సరదాగా సలీం దయచేస్తున్నారు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
3: అలైకుం సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
3: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అవిరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం. ఉపక్రమింపనా ప్రభు.
3: మంచిది.
1: అనర్కలి గజ్జకర్మ ప్రారంభించు.

Hey,

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైంది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకళకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ విరియబోచిన దానిమ్మయందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చిత్తం
0: పేరు
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి మీ అదృష్టం అన్నారు?
0: సాగాదా వారికి సార్వభౌముని సెలవైంది. ఈమె తన విశ్రాంతి కాలంలో జనానలోనికి రావచ్చును. పర్మనాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన

0: నన్ను ఆహరించినది. ఆహ్, ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చలినది.
1: రఘు, గాయకులు తాన్సేంజి దయచేసినారు,
0: రమ్మను. తాన్సేంజి
2: జహాపన,
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పోతే ఏనదా?
2: చాలా భాగమైపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
0: ఏదైనా భావమునిచ్చి అభినయించు మనతో స్వతంత్రముగా అభినయించగలరా?
2: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
2: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
2: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
2: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముకే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
1: కాంతేంజీ కొరకు పాదుషా వారి సెలవైనది.
2: జహాపన, సెలవు
0: మహతి. ఏమీ లేదు.

0: అనార్కలి, ఈ నడచి వచ్చుటకు కూడా ఇవి ఏమి నాట్యపు పొందినాలని అపేక్షిస్తున్నావా?
1: అనార్పణ, అది నడకలి నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
0: చల్లారిన హృదయాలు వేడిపోలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలల్లో ఏం కలుపుతున్నావు?
1: పాల సుగంధి చక్కెర
0: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయాని పేరు కొత్త రుచి, కొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
1: నాకెన్నో తెలియదు ప్రభు.
0: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే

0: Diriku.
1: Jahat na? Apo bukan ni? Yang itu pun ini kes mana tu kata?
0: Punya mana ke?
1: Ia gopat tapas.
0: Kadu kadu. Gopat punya mana? Utkrusta mana prema? Nirviyaja nirmala mana prema ani? Alanti prema. Sristi lo wakari hodai mui pai nanti inko kari hodai mui pai pari nak puri. Apura saundarya ratnanu birsi potai. దాన్నే పుణ్యమని ప్రేమ అని అంటారు.
1: అది ఎప్పుడు ఎవరిపై పొడుగు ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవం, ఏకైక సాంప్రదాయం ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
0: దాసి అని చక్రవర్తి అని ఇవి సమాజంలో అంటారు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకు ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనర్కలి.
1: అదేమి ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే చెప్పినది కదా.
0: అది కాదు అనర్కలి. అనా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అన్నా, వక్షస్థలం ఉదితీతో నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత ఎదిగా ఉంది. ఏ ప్రేమించడం లేదా
1: అన్నా? చెప్పలేకుండా ఉన్నాను. ఈ పూలు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాను. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావు అంటున్నాను. ఎంత అపచారం చేపనా?
0: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలోని చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకుండా ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
1: నేనొక్కటి కోరుతాను.
0: వేయి కోరుకును.
1: నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే నుంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
0: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణం నుండి అనార్కలి అసర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బాహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు వరికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా?
1: అలా అనకూడదు ప్రభు.

0: ಬಲಿ ಪಟ
1: మహాశయ సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించినారు.
2: అంతేనా?
1: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులో ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
2: ఏమి విధిగా చేయవలనా?
1: చెప్తాం.
2: నాట్యము నేర్పి విధి చేసి
1: ఏమి
2: ఏమీ లేదు.
1: ప్రభువులకు ఆనందం కలిగించుటకే కదా. నేను
2: అంత మాత్రమున సులకన చేయకూడదు.

సాన్సేన్ జీ జహాపన మానవ లోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇరుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. సాంతేంజీ, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరికి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ

సామూహిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాత్మాజ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువు.

يا رجل يا رجل

0: ಅದೇವಿ ಅನ್ನ ಸಲೀಂ. ಆ ಆ ಸಲೀಂ ಯುವರಾಜ್ ಓಡಿದು.
1: ಯುವರಾಜ್
0: ಇದು ಪರವಾಗಿ ಕಾನಿ ತಾವು ವಿಶ್ರಾಂತಿ ಭವನಾನಿಕ ದಯಚೇ ಎಂದು ಮನವಿ ಚೇಸ್ತಾನು. ಶಹಜಾದ ಸಲೀಂ ವಾರು ಕೂಡ ವಿಶ್ರಮಿಸಾರು. ತಾನು ತೇಂಜಿ ತಮರು వెళ్ళండి. దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరమును విచేర్చి కలిపెట్టి ఉండదు. రాజా మాన్సింగ్ తొందరపడకండి.
2: చాలా అనుచితమైన కార్యం
0: జరిగింది.
2: ఒళ్ళు ఎంత ధైర్యంగా ఒరిగింది.
3: ముసమానం తెలియ అపమానమే.
0: అవును దిలే కాంతి, ఇది అమానుషం, అకృత్యం. ఎవరు కాదు
2: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత ప్రాభవం జరిగింది. నిశ్చితమాది బాలి శరదాతాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ, దిలేర్ ఖాన్జీ, మీరు తొందరపడకండి. మీరు శాంతించిన చోటు చెప్పగలరు.
2: నేను శాంతించాలి. వాణిఫల పెట్టుకుని సైత కళాడు నీచ ప్రదర్శనాలకు మా మేర తినవాలి. క్షత్రియ జాతితో కులతూకగల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నిజత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్టాలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని పేరిపోయి.
0: రాజు సహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
3: చేద్దాం.
0: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలీ చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించారు?
4: ఎంత చక్కనిది ఈ దాడిన మొక్క. అరుణారుణ కంకులు వెరసల్లుతుంది. ప్రకృతిలోని సౌందర్యాలంతా గొప్పకున్నది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా, నిజం చెప్పు, భయం లేదు.
5: నగరులో నుంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
4: నగరులో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
5: పట్టుదల చేయమన్నారు.
4: అలాగా
5: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
4: సరే, నీవు కఠోర శాసనం, సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి, చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక
6: మరించేస్తారు.
4: చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైన కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకర, అది మానవుని అల్పత్వానికి చింతం. అతని తిరుహాసం సింధులాడు ఈ ప్రశాంత మధురము శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై కత్తివి తరుట కథాయి కార్యం.
0: జహాపన మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
4: మంచిది, కూర్చో.
0: నేను కేవలము చక్రవర్తి సందేశహారిని వలే రాలి, సహృదయముతో విషయం సమక్షముల చర్చించుటకు కూడా వచ్చి.
4: మంచిది
0: జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్ష పడినాను. తమ వయస్సు కన్న త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనుటలో ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. జాగా పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ, సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులకు హృదయం మేధస్సున అపూర్వ సుధా సమ్మేళనము వంటి. అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
4: అయినా
0: ప్రభువును సామ్రాజ్య లాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్య భావానికి దాసులై వాటిని అగౌరవం చేయరు.
4: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధి చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవాలి?
0: తమ అభిప్రాయం
4: యథార్థమునే వచ్చిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం
0: అది బానిస జాతి పువ్వు గదో జహాపన. దానికి గులాబీతో సహచర్యం
4: బానిస. పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
0: సంస్కారం అన్న అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బద్ధుడు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేద్దామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
4: ఏమి ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కాంక్షానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిసయవు కాదు. నేను స్వేచ్ఛాదేవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాదు. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతా. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలి పింజలలో ఎగిరిపోతాయి. వజర్సి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం. తిరుగులేదు, ఇక చర్చించటకు తావులేదు.
0: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు
4: అవసరమైనతో

0: జహాపన
1: సామ్రాజ్య స్థాపనోద్దేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
0: జహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠురత్వం అనిపించుకుంది జహాపన.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
0: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింపరాదు.
0: భావింపవచ్చు, కానీ ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి?
0: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని.
1: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోవునేమో.
0: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చొరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
1: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
0: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
1: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
0: కావున
1: మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.

0: రాసరిక జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.
1: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. ఆ నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
2: తెలియదు.
1: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
2: నేను చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉలిమి వేస్తున్నట్లు.
1: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సదింపైన అలా అనుకుంటావా?
2: నాకేమీ తెలియలేదు ప్రభు.
1: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
2: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారు పరులేదు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలో ఈ రక్తవాహితలన్నీ పొంకులెత్తి నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసిపోయింది. ఒక మహాశక్తి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
1: నీవు సలేము రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
2: ప్రేమ అనగా?
1: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
2: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
1: అది కాదు, వారిని నీవు ఆశించటం.
2: వారిక్కడ నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనం.
1: దానినే వలదని శాసిస్తున్నాను. దానినే ప్రేమ అంటాను.
2: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడిగా అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లు అవుతుంది. వాంఛించుటలేదు. పేదలై పెన్నిదినట్లు చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
1: నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోటం.
0: నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షించదు. నీ ప్రేమ నిష్కళంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుచు. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు. ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
2: ప్రభు, ప్రభు, నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం వణికిపోయి ఊపాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్థని ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమ్మనండి. వ్యాకుల నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు, అది నాకు అసాధ్యమైన పని. సమనిశితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచి వేసి మాకు ఉపకారం చేయండి ప్రభు, మాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
1: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యపు వినుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు, నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై మీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ ఈమెను ఆ అవతల తీసుకుని పండు. ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిందుకు ఈ అనార్క జహాన రాజనీతి తంత్రజ్ఞుడైన అబుల్ ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపాసించే అబుల్ అబుల్ కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి కలీంద వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు అబులు. జహాపర కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
3: జహాపర కౌన్ హై మై రాజా మాన్సింగ్.
1: మాన్సింగ్ కూర్చో.
3: జహాపర లాహోర్ అంతా గగ్గోలుగా ఉంది.
1: ఏ విషయం?
3: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయం ఆడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలోకుటకు అంగీకారం లేదు.
1: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
3: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
1: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
3: కర్తవ్యము
1: ఏమియును లేదు. నీవు వెళ్లి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞాబలదర్పాలతో ఎదుర్కొని
3: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
1: అనచివేదాల మాన్సింగ్, నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
3: ఖేదాలను జహాపన క్షమింపుడు. ఖేదాలు ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరతిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల దంతాత్మలను వీరవిహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు, కాని అవమాన పరాజితులు కావటాన్ని భరింపదాలు. యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం తనగులాడే మీకు చేయూతగా నుండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రా ప్రతాప సింహం మొఘల్ సామ్రాట్టునకు సామంతుడుగా ఉన్నదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు.
1: సైన్యాధిపతి
3: ప్రభు నాకీ సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు. ఒక క్షత్రియ జాతి అనే సమస్త భారతీయ సభ్యజాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను పరిమాణాలను శిరోధార్యమని తలసి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
1: మాన్సింగ్, మాన్సింగ్ రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయా ప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
0: లేదు.
1: తెల్లవారక పూర్వమే అనార్క
0: కలియని సజీవ సమాధి చెరించు
4: జహాపన జహాపన. మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన.
0: అట్లయినచు
4: భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాగా సలించేమి శిక్ష? ఆమె అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించు, ఉత్తర వాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చాను. అసహాయ కదా అని ఇంత పని చేశారు కదా ప్రభు, ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం
0: చేస్తారు? దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పోయింది.

0: అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ, నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకొని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యుడిలోని జ్యోతిస్తూ పోయింది, సృష్టికాల అంధకారమైపోయింది
1: అన్నా. అన్నా ఇక నీవు నాకు లేవు అన్నా, నీవులని విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీ అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక అతాసుడు నేను నిర్భాగ్యుని అన్నా. నేను నిర్భాగ్యుని, నువ్వు మరణింపలేదు. ఈ సరి నేను నిశ్చిత్ర ఒక చేశాడు, చేయించాడు. మృత్యుని ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినావానా? నేను పరిగెత్తి కలుసుకుంటాను.
2: కలుసు ప్రభు. చక్రవర్తి శాసనం.
1: శాసనం ఇంకెవరి పైన రా శాసనం? ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన అనర్కలి బరి అయిపోయింది. నీ దాహం తనాలి. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనర్కలిని చేరవే. అనర్కలి అప్పుడే నీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో అమ్మాయి శక్తి అబలైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కదా ఆయన చలాయించిన నీ చిత్ర కథా కళాపములు ఆమె కృంగిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వరిల్లి వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపక్తులుద్ఘోషిస్తోందిరా. ఇది తరతరములా తగలగలదు. మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కట్టెపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకొని గాఢని త్రపోవచ్చు. ఈశ్వరి శివలో బ్రతికే ఉంటాడు. అలా అలా అలా

0: మీరింత వరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు, కాయనీ గాయకులు శ్రీ ఎన్సీబీ జగన్నాథాచార్యులు, శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి వింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
2: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 130

ఎన్నికలు ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం బంగారం కొనుగోలు వాయిదా వేయాలని, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలని తన సూచనలు పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ద్వారా ప్రజల కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఉన్నత విద్యాభ్యాసించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు రేపటి నుంచి జమ కానున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. రాష్టంలో 9 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఈ రోజు ఆయన వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం పార్టీ రాష్ట కార్యాలయంలో బూత్ లెవెల్ కమిటీతో సమావేశమవుతారు. 5 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ బోరబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే నవీన్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఈ రోజు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కనగల్ హ్యామ్ రోడ్ స్పైలోన్ ఆవిష్కరణ, తాగునీటి పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సాయంత్రం నల్గొండలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 42 పెద్ద పులులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటి కదలికలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. విమెన్స్ సింగిల్స్ లో దేవిక సెహ్వాగ్ కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తూ శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. మరి వీరందరి కొరికపై ఈ పాట

0: కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని

0: వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: మీరు విన్న ఆ పాట నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, హర్షవర్ధన్, హనుమాన్లు, లక్ష్మి, దైవరాజు, లక్ష్మి, అశోక్, సమత, వైష్ణవి, సాయి, చరణ్, సాన్విత, చాణిక్య.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
6: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 7799090505.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట కలిసిందామ్రా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మరి వీరందరి కొరికపై ఈ పాట విందాం.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

మీరు విన్న ఆ పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట మహాత్మా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్య, లత. మరి వీరి కోరికపై మహాత్మా చిత్రం నుండి ఈ పాట.

0: మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?

0: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే గుండె జబ్బుల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 30వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు క్యాటరాక్ట్ రెటీనా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45.

సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌశల్య ఆలపించిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం సినీ రజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాడీగార్డ్ చిత్రం కోసం కార్తిక్ ఆలపించిన ఈ పాట.

0: తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: మీరింత వరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం 6:30 ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ మరియు ఆస్ట్రేలియాల మధ్య జరిగే మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి
1: నమస్కారం నుండి ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि जलवायु कार्रवाई उचित, उत्तरदायित्वपूर्ण और समान होनी चाहिए. सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित करते हुए आज प्रधानमंत्री ने कहा कि ये जलवायु न्याय का मूल तत्व है. उन्होंने कहा कि सेशल्स और भारत दोनों ऐसी दुनिया चाहते हैं जहां विकास समग्रता में हो और जहां अंतर्राष्ट्रीय संस्थान समसामयिक वास्तविकताओं को परिलक्षित करें. श्री मोदी ने कहा कि भारत के विजन महासागर में सेशल्स का विशेष स्थान और ये प्रतिबद्धता पहले से कहीं अधिक ज्यादा मजबूत हुई है.
2: I came here because I believe that Seychelles occupied a special place in India's vision for the Indian Ocean. Today, as I return here after a decade, that conviction is stronger than ever. And I'm delighted to join you as you celebrate 50 years of your independence. Congratulations to you and the people of Seychelles on this special occasion.
1: श्री मोदी ने कहा कि मानचित्र में सेशल्स हिंद महासागर में द्वीपों के समूह के रूप में दिखाई देता है. उन्होंने कहा कि भारत इसे ऐसे राष्ट्र के रूप में देखता है जो अपनी सीमाओं से परे है. श्री मोदी ने कहा कि ये विशेष सम्मान है कि भारत का कोई प्रधानमंत्री पहली बार सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित कर रहा है.
2: President Armini and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes of 1.4 billion

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషాలమణి. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
1: C-295 ఈ విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరి కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి అన్నారు. ఆటల ద్వారా సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, యువత క్రీడల పట్ల మక్కువను కనబరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రధానంగా ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం బంగారం కొనుగోలు వాయిదా వేయాలని, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలని, రైతులు రసాయనిక ఎరువులు వినియోగించడం తగ్గించుకోవాలని తన సూచనలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా హర్షించారు.
1: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, कि विदेश में छुट्टियां मनाने से बचें, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था.
0: వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మహత్తర మార్గదర్శి అని ప్రధానమంత్రి అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవడం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చునని ఆయన అన్నారు. జూన్ 21వ తేదీన జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 200 దేశాల్లో 2500 ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ లో మన దేశం అగ్రస్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పీఎం జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఈ బీమా సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर ₹2,00,000 तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. कि आप
0: నీటి సంరక్షణ మన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, సమాజంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలని ఆయన సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం, భూగర్భ జలాలను పెంపొందిద్దామని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ పిలుపునిచ్చారు.
1: जल संचय तो करना ही करना है. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. कैच द रेन, ये अभियान जरा भी ढीला नहीं होने देना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం దేశ ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతోందని, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నో విశేషాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమయలంజిరెడ్డి అన్నారు. ఈనాటి మన్ కీ బాత్ ప్రసంగం గురించి ఆకాశవాణికి ఆయన తన స్పందన తెలియజేశారు.
2: ఎవరైతే జన్ధన్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళందరూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా 436 రూపాయలు మాత్రమే, 200,000 నేచురల్ డెత్ కు పనిచేస్తా ఉంటది. 100% మీరు అందరు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన దానికి అందరు పాటించాలని కోరుతూ
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఈరోజు కొనసాగింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందులు వేయడానికి బస్టాండు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. బిడ్డల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత తెలంగాణను ఆవిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ అన్నారు. ఈరోజు హైదరాబాద్ బోరబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే నవీన్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్యమంత్రి ప్రారంభించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన, బంగారు భవిష్యత్తుతో కూడిన బాల్యం అందించడం పౌర సమాజం బాధ్యత. పోలియో రహిత భారత్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ నుంచి జూన్3వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాల వ్యాప్తంగా పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ కు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కనగల్లో 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించే హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్ రహదారులుగా ఆవిష్కరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా 451 రహదారులను 6,092 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పట్టణానికి తాగునీరు అందించే పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కూడా అది సాకారం అవుతుందని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి వేగవంతం అవుతుందని నితిన్ నవీన్ పేర్కొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించే నితిన్ నవీన్ రేపు వరంగల్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పివి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈరోజు రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ మొదలైన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య పథకం 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. విశేషాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో మన దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం కరెంట్ చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట చందమామ చిత్రంలోనిది. సినీ రజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో. వినండి కలర్ ఫోటో చిత్రం నుండి ఈ పాట.

మీరు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పైర్లు చిరుపొట్ట దశ నుండి ఈనిక దశలో ఉన్నాయి. ముందుగా వేసిన కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యాసంగిలో కాండం తొలిచే పురుగు ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది. అలాగే మార్చి మాసంలో కురిసిన వర్షాలకు అగ్గి తెగులు ఉధృతి అధికంగా ఉండే అవకాశము ఉంది. కావున యాసంగి వరిలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలను రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా గింజ పాలు పోసుకునే దశలో మెడ విరుపు లక్షణాలు తొలి దశలో గమనించినట్లయితే ఎకరానికి ట్రైసైక్లోజోర్ ఇంకా మ్యాంకోజోబ్ 500 గ్రాములు లేదా ఐసోప్రోథైలిన్ 300 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన 500 మిల్లీలీటర్ పిచికారీ చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ట్రైఫ్రాక్సిస్ట్రోబిన్ 25% ఇంకా టెబకొనజోల్ 50% 20 గ్రాములు లేదా పికాక్సిస్ట్రోబిన్ 6.78% ఇంకా ట్రైసైక్లోజోల్ 20.33% ఎస్సీ 400 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ 16.7% ఇంకా ట్రైసైక్లోజోల్ 33.3% 200 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ 18.2% ఇంకా డైఫెన్కొనజోల్ 11.4% 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. కాండముకుళ్ళు తెగుళ్ళు ఆశిస్తే నీటి మట్టానికి పైన ఉన్న పొటాకుపై నల్లని చారలతో కూడిన మచ్చలు ఏర్పడి పిలకలు వాడిపోయి కిరింది వరుస ఆకులు పసుపు రంగుకి మారుతాయి. క్రమేపీ పైరంతా కుళ్ళిపోవడం వల్ల పైరు రాలిపోవడం, కృంగిపోవడం గమనించవచ్చు. ఎండిన పిలకలను చీల్చి చూస్తే సన్నని ఆవగింజ రంగులో శిలీంద్రపు సిద్ధ బీజాలను గమనించవచ్చు. తెగులు లక్షణాలు గమనిస్తే వెంటనే నీళ్లు తీసేసి మొక్క మొదళ్ళు తడిచేలా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్లు లేదా వాలిడియా మైసిన్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. యాసంగి వరిలో చిరుపట్ట దశలో కాండము తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉంది. తద్వారా తెల్లకంకులు ఏర్పడి దిగుబడి నష్టపోతారు. కాబట్టి ఎకరాకు 3-4 లింగాకర్షక బుట్టలు అమర్చి రెక్కల పురుగుల ఉధృతి గమనించాలి. ఈ పురుగు నివారణకు చిరుపట్ట దశలో ఉన్న వైరు పైరులో ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% 400 గ్రాములు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు లేదా టెట్రా నిలిప్రోల్ 100 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. వరి ఈగ ఆశించి ఆకు తెల్లబడటం, విరిగిపోవటం, కంకిలో కొన్ని గింజలు తాలుపోవడం జరుగుతుంది. ఈ పురుగు నివారణకు కూడా ఇప్పుడు సూచించిన విధంగా ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కంకినల్లి ఆశించి గింజలపై మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కావున నివారణకు ఎకరానికి లీటర్ డైకోఫాల్ లేదా 200 మిల్లీలీటర్లు స్పైరోమెసిఫిన్ లేదా 200 మిల్లీలీటర్లు ప్రొపికొనజోల్ 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ఆముదం పంటలో చేపట్టవలసిన పనులు. యాసంగిలో సాగు చేసిన ఆముదం ప్రస్తుతం కోత దశలో ఉంది. పక్వానికి వచ్చిన తర్వాత గెలలు కోసి ఎండబెట్టి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. సాంప్రదాయ పద్ధతిలో వెడల్పాటి కర్రతో కొట్టి లేదా నూర్పిడి యంత్రాలతో గింజలను వేరు చేసుకోవాలి. ఆలస్యంగా సాగు చేసిన ఆముదం 2వ-3వ గెల దశలో ఉంది. ఈ దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు 2 మిల్లీలీటరు పిప్రోనిల్ లేదా 0.5 గ్రాములు థయామిథాక్సామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మొక్కజొన్న పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. డిసెంబర్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పైరు కోతకు సిద్ధంగా ఉంటుంది. పంట పరిపక్వ దశకు చేరుకున్నప్పుడు కోత చేపట్టాలి. కండెల పై పొర ఎండిపోవుట, కొన్ని రకాల్లో గింజడుగు భాగంలో నల్లటి చార ఏర్పడుట వంటి లక్షణాలను బట్టి పరిపక్వ దశను గుర్తించవచ్చు. గింజలో 25-30% తేమ ఉన్నప్పుడు కోత చేపట్టాలి. కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టి సుమారు 15% తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. ఇక మొక్కజొన్నను గోదాముల్లో నిల్వ చేయదలుచుకున్నచో సుమారు 10% తేమ ఉన్న గింజలను నిల్వ చేయాలి. హైబ్రిడ్ వంగడాల నుంచి వచ్చిన గింజలు విత్తనం కొరకు పనికిరావు కాబట్టి వాటికి వేపాకు పొడిని 5 గ్రాములు 1 కిలో గింజలకు కలిపి నిల్వ చేసుకోవాలి. మార్కెట్ ధర బాగుంటే వెంటనే అమ్ముకోవాలి. వరి మాగాణంలో నేలను దున్నకుండా మొక్కజొన్నను జనవరి మాసంలో ఎత్తుకొని ఉంటే పైరు కండె దశలో ఉంటుంది. కాబట్టి ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పక్షుల బారి నుండి రక్షణ కొరకు వెలుపల
రెండు మూడు వరుసల్లో కండె ప్రక్కనున్న ఒకటి లేక రెండు ఆకులతో పీచు కనపడకుండా కండెలను చుట్టాలి. మెరిసే రిబ్బన్లను ఉత్తర దక్షిణ దిశల్లో పైరుపైన ఒక మీటర్ ఎత్తులో కట్టాలి. ఇక కండె దశలో కత్తెర పురుగు ఆశించినట్లయితే ఎదిగిన లార్వాలను మనసులతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపివేయాలి. పురుగు మందులు పిచ్చికారీ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇది గమనించాలి రైతు సోదరులు. తీపి బేబీ కార్న్ మొక్కజొన్న రకాలపై పీచు దశలో ఇలాంటి మందులు పిచికారీ చేయకూడదు. పంట కోత పూర్తి అయినచో ఎండాకాలం లోతు దుక్కులను ప్రారంభం చేసుకోవచ్చు. ఈ విధంగా శాస్త్రవేత్తలు మొక్కజొన్న పంటలో సరైన వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ఇక చిరుధాన్యాల పంటలో ఎటువంటి పనులు చేపట్టాలి, ఈ వివరాలు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. యాసంగిలో సాగు చేసిన జొన్న పంట కీలక దశల్లో అనగా పుష్పించే దశ లేదా గింజ పట్టే దశలో ఉన్నట్లయితే తప్పకుండా నీటి చడులు ఇవ్వాలి. దశలో పంటను కత్తెర పురుగు ఆశిస్తే థయోమిథాక్సామ్ ఇంకా లాంబ్డా సైలోచిరిన్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక సజ్జ పంట విషయానికి వస్తే ఈ వేసవిలో సాగు చేసిన సజ్జ పంట గింజ గట్టిపడే దశలో ఉంటుంది, కావున కంకులను కోసి పల్చగా ఆరబెట్టి తర్వాత నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇక రాగి పంట విషయానికి వస్తే వేసవిలో సాగు చేసిన రాగి పంట కూడా ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంటుంది. పిలక కంకుల కంటే

0: శోధకులు ఆముదము, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో చక్కటి సూచనలు చేశారు. ఈ సూచనలు రైతులందరూ పాటించి చక్కగా తమ పంట నూర్పిడి చేసుకుని చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు ఇంతవరకు విన్నారు శ్రోతలకు. ఒక గమనిక, ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ఉంటుంది. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో. అలాగే రేపు రాత్రి 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో మాంస వృద్ధికి, ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. రాజేంద్రనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మాంస వృద్ధికి, ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు.

న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు, అనంతరం 7:15 ఇల్లు వాకిలి గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, 7:45 సినీ గీతాలు, 8:00 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం, మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం, ఈ 4 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక 10:00 నుండి సినీ గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుదను మనకు వినిపిస్తారు డి హయగ్రీవాచార్యులు గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు

ఇచ్చే వివరాలు అనంతరం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు.

8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు అందించే వివరాలు వింటారు. అనంతరం 8:45 సినీ రజనీ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. ఇక 10:00 నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, అనంతరం 7:15 ఇల్లు వాకిలి గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, 7:45 సినీ గీతాలు, 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం, మనసులో మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవం అని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను, సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని, బ్లూ ఎకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ఈ విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరి కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై. ఆజ్ సముద్ర సే లేకర్ ఆకాశ్ తక్ హమారా భారత్ అధిక్ సురక్షిత్ ఔర్ ఆత్మనిర్భర్ బన్ రహా హై.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनकी रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావురాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమవుతుండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.
1: రైతు మిత్రులకు సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల రాజేంద్రనగర్లో సహాయక ఆచార్యుగా పనిచేస్తూ ఉన్నాను. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, వాటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మన యొక్క భారతదేశము చూసుకున్నట్లయితే అత్యధిక పశు జనాభా కలిగిన దేశము, కానీ ఉన్న పశువులకు సరైన ఆహారం అందక దాదాపు 60-70% ఆహార కొరతతో, అంటే పశుగ్రాసం కొరతతో అవి బాధపడుతున్నవి. భారతదేశం పాల ఉత్పత్తిలో కానీ తర్వాత మొదటి స్థానంలో ఆక్రమించి ఉంది, కానీ పశుగ్రాసం యొక్క ఉత్పత్తిలో అంత మొదటి స్థానంలో లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈ యొక్క అంశమును మనం విపులంగా చర్చించుకుందాం. పాల ఉత్పత్తికి పెంచే ఆవులు, గేదెలు నెమరు వేసే జీవులు. అయితే ఈ జంతువులు మొక్కలు, ఆకులు, కాండాలను జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటి సాధారణ ఆహారం పచ్చిమేత. ఇది దొరకని సమయాల్లో ఎండుమేత తింటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎక్కువగా పచ్చిమేత దొరుకుతుంది. వర్షాకాలం తర్వాత పశువు గ్రాసాల దిగుబడి కానీ ఉత్పత్తి కానీ తగ్గి మరి వేరే అవకాశం లేక పశువులు అనేవి ఎండుగడ్డిని తింటాయి. మరి పచ్చిమేతలో వీటికి కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎండుమేత కడుపు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఎండుమేతలో. ఈ పశువుల జీర్ణక్రియకు సమానంగా జరుగుటకు ఈ పీచు పదార్థం కూడా అవసరము. కానీ పీచు పదార్థం తక్కువగా తిన్న పశువులు తరచూ అతిజీర్తికి లోనే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా మేపు కొరకు బయటికి వదిలిన పశువుల మేత లభ్యతను బట్టి తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకుని తింటాయి. కానీ సాంద్ర పద్ధతిలో పశువులను పెంచినప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా మనం మేతని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క పశువుల సంఖ్యను బట్టి మనము గడ్డి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి 4-5 పశువులకు దాదాపు 1 ఎకరంలో పచ్చి గడ్డి పెంచే తేనే మనము వాటి యొక్క అవసరాలను తీర్చిన వాళ్ళం అవుతాం. అయితే మన భారతదేశం సంగతి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పశువుల యొక్క జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వాటి యొక్క పాల దిగుబడి అంతంత మాత్రమే ఉంది. మరి పాల ఉత్పత్తిలో మరి భారతదేశం మొదటి స్థానం ఉంది. దీనికి కారణం చూసుకున్నట్లయితే పాల ఉత్పాదకత తక్కువ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పచ్చిగడ్డి సంవత్సరం పొడుగునా దొరకపోవడం. రెండోది ఇక్కడ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే నాసిరకపు తక్కువ జన్యు స్వచ్ఛత గల పశువులు ఉండడం వల్ల, మేలుజాతి పశువులు కాకుండా ఉండడం వల్ల మనకు ఈ యొక్క పాల ఉత్పాదకత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నాసిరకపు పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. కానీ రైతులకు అవగాహన లోపం వల్ల మేలుజాతి పశువులకు, నాసిరపు పశువులకు ఒకే రకమైన పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల మేలుజాతి పశువులు అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. అంతేకాక మన రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోనే కాకుండా మన దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే పచ్చిమేత 60-70% తీవ్రంగా కొరత ఉంది. మొత్తం సాగు భూమిలో దాదాపు 8% మాత్రమే పశుగ్రాసాల సాగుకు వినియోగించబడుతుంది. పశుగ్రాసాల సాగుగా ఉపయోగపడే చిరుధాన్యాల సాగు కూడా రోజు రోజు తగ్గిపోవడం వల్ల పశుగ్రాస కొరత అధికమవుతుంది. దీనికోసం ప్రతి రైతు తమ భూమిలో ఒక పదవ వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు కేటాయించినట్లయితే ఈ కొరతను మనం దాదాపుగా అధిగమించిన వాళ్ళం అవుతాము. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు తమకు ప్రధాన అవసరాలైనటువంటి వరి, పప్పు దినుసుల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పశుగ్రాస సాగుకు కొద్దిగా మొగ్గు చూపట్లేదు. అందువల్ల ఈ యొక్క పశుగ్రాస కొరత ఏర్పడిందని మనము భావించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పశువులకు కేవలం ఎండుగడ్డి దానం ఇవ్వడం వల్ల వాటికి కావాల్సిన పోషక పదార్థాలు దొరకవు. పశ్చిమతలో ఉండే విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఏ పశువుల పునరుత్పత్తి సామర్థ్యానికి, తర్వాత సక్రమంగా ఎదగ రావడానికి, పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. మరి పశ్చిమేత తినని పశువుల్లో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పశ్చిమేతలో చూసుకున్నట్లయితే మనకు 2 రకాల ఉన్నాయి. ఒకటేమో కాయజాతి, రెండవది ధాన్యపు జాతి. వివిధ పచ్చిగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. చిరు ధాన్యపు జాతి మేతను పశువులకు ఎక్కువగాను కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఓట్స్ ఇవి ధాన్యపు జాతి పశుగ్రాసాలుగా పరిగణించబడతాయి. మరి కాయజాతి మేత చూసుకున్నట్లయితే మనకు ఏవైతే చిక్కుడు కాయలు అంటే లెగ్యూమినస్ జాతి పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే లూసన్, హెడ్జ్ లూసన్, బొబ్బర్లు లేదా అలచంద వీటన్నిటిని కాయజాతి పశుగ్రాసాలుగా మనము పరిగణించవచ్చు. అయితే ఈ యొక్క కాయజాతి తర్వాత ధాన్యపు జాతి పశువులను 1:2 మేపిన ఎడల ఈ పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడతాయి. మరియు ధాన్య ప్రకపు మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు పశువులకు మాంసకృతును అందిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు జాతి లేదా కాయజాతి యొక్క పశుగ్రాసాలను ఎక్కువ రైతులు మేపరు. కేవలం ఒకవేళ వాళ్లకు భూమి అందుబాటులో ఉన్నట్లయితే ఎక్కువగా గడ్డి జాతి లేదా కాయజాతి అంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ, హైబ్రిడ్ నేపరు ఇటువంటి పశుగ్రాసాలను పెంచుకొని మేపుతా ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుందని. ఈ ధాన్యపు జాతి తీసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉంటుంది, కానీ మాంసకృతులు అనేవి అధికంగా ఉండడం వల్ల పశువు యొక్క శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే రోజుకు ఆవు లేదా గేదెకు 30-45 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. అందువల్ల రైతులు పశుపోషణను చేపట్టడానికి ముందే పశుగ్రాసాల సాగును చేపట్టాలి. అయితే పశుగ్రాసం పశుగ్రాసం అని ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం కదా, మరి మంచి పశుగ్రాసాల లక్షణం ఏ విధంగా ఉండాలయ్యా అంటే మరి ఆ పశుగ్రాసం రుచికరంగా ఉండాలి, ఎక్కువ మాంసకృతులను కలిగి ఉండాలి, తర్వాత తక్కువ కాలంలో కోతకు రావాలి, ఎక్కువ దిగుబడి ఇచ్చేటట్లు ఉండాలి, మరి నీటి ఎద్దడిని కూడా తక్కువ తట్టుకునేటట్టు ఉండాలి. ఈ విధమైన లక్షణాలు ఉంటే ఆ యొక్క పశుగ్రాసాన్ని మంచి పశుగ్రాసంగా పరిగణించవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట ఏ దిశలో కోసినా కూడా రుచికరంగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు కూడా ఉండకూడదు. విష పదార్థాలు అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే మన జొన్న, మన మాగి జొన్న కానీ లేకుంటే వర్షకాలపు జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 30 రోజుల వరకు నాము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పశుగ్రాసాన్ని తిన్న పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విష పదార్థాలు ఉండకూడదు అన్నట్టు ఏ పశుగ్రాసం తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఉన్న పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని అంటే మనకున్న పశువులను సంఖ్యను బట్టి ఇవన్నీ ఎంపిక చేసుకుని మనం ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా మన యొక్క పశువులకు పచ్చిగడ్డి అధిక మోతాదులో అందించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన వర్షకాలంలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలం అనేది అన్ని రకాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైన కాలము ఈ పశుగ్రాసము. దీంట్లో పశుగ్రాసాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీమ్, ల్యూసన్ అనేవి ముఖ్యమైన పశుగ్రాసాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గడ్డి జాతికి సంబంధించిన హైబ్రిడ్ నేపియర్ సజ్జ అంటారు, తర్వాత పారాగడ్డి, గిన్నె గడ్డి, తర్వాత అంజాన్ గడ్డి, ఈ రకరకాలైన గడ్డి జాతులు అనేవి ఈ యొక్క వర్షాకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మన తెలంగాణలో కానీ భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పశుగ్రాసం ఏదైతే ఉందో అది జొన్న. జొన్న అనేది పలు ఉపయోగాల కొరకు సాగు చేస్తారు. జొన్నలో కూడా గింజ రకానికి చెందిన జొన్న రకాలు ఉన్నవి, తర్వాత కేవలం పచ్చి గ్రాసానికి సంబంధించిన రకాలు ఉన్నవి. బోత్ అంటే గింజతో పాటు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇథనాల్ కొరకు కూడా ఈ యొక్క జొన్నను స్వీట్ స్వర్గం అంటారు, తీపి జొన్న. ఈ తీపి జొన్న రకాలను కూడా ఈ మధ్య కాలంలో రైతులు సాగు చేసుకున్న అవకాశాలు ఉన్నాయి. తర్వాత జొన్నలో చూసుకున్నట్లయితే మనకు పలుకోతల జొన్న అంటే 1 కంటే ఎక్కువ సార్లు కోతనిచ్చే జొన్న రకాలు కూడా ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే SHG 59.3, MP4, తర్వాత CoFS 29, CoFS 31, తర్వాత CSS 24 MF అనే జొన్న రకాలు అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువ మంది ఈ యొక్క రకాలను సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసపు జొన్న అనేది వివిధ రకాల పేర్లతో మార్కెటింగ్ అందుబాటులో ఉంది. తర్వాత ఈ యొక్క విత్తే కాలం వచ్చేసి మనకు జూన్ నుంచి జూలై ఆగస్ట్ వరకు కూడా విత్తుకోవచ్చు, ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తనం 1 కిలోకు 8 నుంచి 10 కిలోలు 1 ఎకరానికి సరిపోతుంది జొన్నలో. మరి విత్తే విధానం చూసుకున్నట్లయితే వెదజల్లే పద్ధతి ఒకటి ఉంది, తర్వాత చాల పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా రైతులు ఎక్కువ దిగుబడి రావాలంటే వెదజల్లే పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు. మరి ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాస్ చూసుకున్నట్లయితే 25:15:12 మనం ఈ యొక్క ఎరువులను వేసుకోవాలి. నత్రజని మాత్రం 2 దఫాలుగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50% పూత దశలో మాత్రమే మనం ఈ వీటిని కోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 30 రోజుల కంటే ముందు కోసి పశువులకు మేపినట్లయితే దాంట్లో హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక విష పదార్థం ఉండడం వల్ల పశువు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి 50% పూత దశ అంటే దాదాపు 50-60 రోజుల మధ్యలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కోతల సంఖ్య వచ్చేసి మనకు 2-3 కోతలు. సో పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు 1 కోతకు వచ్చేసి 15-20 టన్నుల పచ్చిమేత వస్తుంది. తర్వాత కోత కొద్దిగా తక్కువ దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఇది రటూన్ క్రాప్ అంటారు, రటూనింగ్ తర్వాత వచ్చే క్రాప్ను రటూన్ క్రాప్ అంటారు. అది దాదాపు 10 టన్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జొన్న గురించి. జొన్న చాలా మొండి పంట అని కూడా అంటారు. కొద్దిగా నీరు నీటి ఎద్దతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బాగానే వస్తుంది. 4 నుంచి 5 టన్నులు అయితే మనకు ఈ యొక్క పశుగ్రాసం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండో పంట తీసుకున్నట్లయితే ఏకవార్షిక పశుగ్రాసాల్లో మొక్కజొన్న చాలా మిరాకిల్ క్రాప్ లేదా అద్భుతమైన పంటగా మనం అభివర్ణించవచ్చు. మొక్కజొన్న రకరకాల ఉపయోగాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజ కొరకు, మొక్కజొన్న వ్యాక్స్ కొరకు, మొక్కజొన్నను ఇథనాల్ ప్రొడక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ ఈ మొక్కజొన్న గింజలపై ఆధారపడి ఎక్కువగా మనుగడ సాగిస్తుంది. సో మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే పశుగ్రాసంలో ముఖ్యంగా ఆఫ్రికన్ టాలు, APFM 8, తర్వాత J101 అనేవి పశుగ్రాసాలు సాగులో ప్రాముఖ్యంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తే కాలం మనం జూన్ నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. విత్తనం కిలోకు ఎకరానికి వచ్చేసి దాదాపు 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో విదజల్చుకోవచ్చు లేదంటే చాల రూపంలో కూడా వేసుకోవచ్చు. చాల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదే చూసుకున్నట్లయితే ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ అయితే దాదాపు 100 కేజీల యూరియా ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. ఈ యొక్క నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవచ్చు. మొదటి దశ విత్తేటప్పుడు, రెండో దశ మోకాలు ఎత్తు దశప్పుడు, మూడో దశ జల్లు సమయంలో వేసుకున్నట్లయితే ఈ నత్రజనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం భాస్వరము, తర్వాత మొట్టం పొటాష్ అనేవి దుక్కులో వేసుకొని కలియదున్నాలి. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంట ఏ దశలోనైనా కోసి మన పశువులకు మేపే అవకాశం ఉంది. కానీ మనకు పంట అనేది పాలు పోసుకునే దశ లేదంటే గింజ పాలు పోసుకునే దశ లేదా మిల్కీ గ్రెయిన్ స్టేజ్ జల్లు దశలో కోసుకున్నట్లయితే అధిక మొత్తాల్లో పోషకాలు అనేది పశువులకు అందించే వాళ్ళం అవుతాము. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. రెండో విషయం ఏంటంటే ఇది కేవలం ఒకే కోత ఇచ్చే పశుగ్రాసం, 1 కంటే ఎక్కువ రావు. పచ్చిమేట

దిగుబడి వచ్చేసి మనకు ఎకరానికి 20 నుంచి 25 టన్నుల పచ్చి మేత దిగుబడి వస్తుంది. ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ యొక్క పచ్చి మేతను పాతరగడ్డిగా మనము నిల్వ చేసుకోవాలంటే ఈ యొక్క మొక్కజొన్న అనేది అద్భుతమైన పంట. మొక్కజొన్న ద్వారా తయారు చేసే పాతరగడ్డి ఏదైతే ఉందో అది అధిక పోషకాలు కలిగి రుచికరంగా ఉండి పశు యొక్క అభివృద్ధికి మరియు పాల దిగుబడికి దోహదం చేస్తుంది. కాబట్టి ఎవరైనా పాతరగడ్డి చేయాలనుకుంటే ఈ యొక్క మొక్కజొన్నను సాగు చేసి దీన్ని కత్తిరించి పాతరగడ్డిగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సజ్జ అనేది కూడా చాలా ముఖ్యమైన పశుగ్రాసపు పంటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో యొక్క మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి, కాబట్టి సజ్జను కూడా ఎక్కువ మంది సాగు చేస్తూ ఉన్నారు మన భారతదేశ వ్యాప్తంగా. దీనిలో చూసుకున్నట్లయితే రకరకాల రకాలు ఉన్నవి. మనకు APF B2 అనేది, DRS B5 అని, తర్వాత BAZRA 1 అని, BAZRA 6 అనేవి రకరకాల వెరైటీస్ అనేవి సాగులో ఉన్నవి. అయితే మనం జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మనం విత్తుకోవచ్చు. సో విత్తనం కిలకు ఎకరానికి వచ్చేసి మనకు 1-5 కిలోల వరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే విత్తనం చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో విత్తే విధానం వెదజల్లుకోవచ్చు, లేదంటే మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, వరుసల మధ్య వచ్చేసి దాదాపు 30-40 సెంటీమీటర్ల దూరం నుంచి కోవచ్చు. అదేవిధంగా పూత దశలో మనం కోసినట్లయితే ఎక్కువ పోషకాలు అందే విధంగా ఉంటుంది. సో మనకు 2-3 కోతలు అనేవి వస్తాయి. తర్వాత మొదటి కోతలో వచ్చేసి 10-20 టన్నుల పశుగ్రాసం దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఏకవార్షికాల పశుగ్రాసాల నుంచి ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాయజాతి పశుగ్రాసాలైన అలసంద, ల్యూసర్న్, హెడ్జ్ లూసర్ను చూసుకున్నట్లయితే అలసంద, బబ్బర్లు మనకు అతి తక్కువ సమయంలో మనకు కోత వస్తుంది. ఇది ఏకవార్షికము, అంటే ఒకే కోతనిచ్చే రకము. అలసంద ఒక 50-60 రోజుల్లో మన కోతకు వస్తుంది. మనకు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 10-15 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. వరుసల మధ్య దూరం 30-40 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు, లేదంటే వెదజల్లుకోవచ్చు. అయితే నత్రజని భాస్వరం అనేది చాలా తక్కువ మోతాదులో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నత్రజని స్థిరీకరించే తత్వం ఈ యొక్క అలసందలో ఉంటుంది కాబట్టి దాదాపు 15-20 కేజీల నత్రజని అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. సో కోత సమయం వచ్చేసి మనకు 50 రోజులు ఇంతకుముందు చెప్పినట్లు అయితే మనకు దిగుబడి వచ్చేసి 8-10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బర్సీము కూడా ఎక్కువ ఉత్తర దేశ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చెంది ఎక్కువ ప్రొడక్షన్ చేసే పంటగా మనం అభివర్ణించవచ్చు. దీంతో పాటు మనకు కొన్ని గడ్డి జాతి పశుగ్రాసాలు కూడా చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండి అధిక మొత్తంలో సాగు చేయబడుతున్న పశుగ్రాసాలు కూడా మనకు తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో సాగుతున్నాయి. దాంట్లో మొదటగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది ఈ సజ్జ మరియు నేపియర్ గడ్డికి సంకరపరిచిన ఒక బహువార్షిక పశుగ్రాసం ఇది. సో ఇది మనకు దాదాపు 1980 దశకం నుంచి మనం మన ప్రాంతంలో, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశం వ్యాప్తంగా సాగవుతుంది. దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే APBN 1 అనేది పూర్వపు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఒక రకము, చాలా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొన్ని సూపర్ నేపియర్ అని, రెడ్ నేపియర్ అని, 4G బుల్లెట్ నేపియర్ అని రకరకాల పేర్లతో రైతులు కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఏ నేపియర్ అయినా కానీ అన్ని కూడా హైబ్రిడ్ నేపియర్ సజ్జ రకాలే. అన్నిట్లలో కూడా దాదాపుగా 8-10 క్రూడ్ ప్రోటీన్, అంటే ముడి మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన కనుపుల ద్వారా మనము ప్రవర్ధనం చెందించాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 12-16 వేల వేరు కనుపులు లేదా కాండం కనుపులు అంటే ఒక కనుపు, ఒక స్టిక్, ఒక కాండం ముక్కలో 2 కనుపులు ఉండేటట్లు చూసుకున్నట్లయితే అది 12 వేల వరకు అవసరమవుతుంది. విత్తే విధానం వచ్చేసి 60-60, అంటే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. మొక్కల మధ్య దూరం వచ్చేసి 50 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నట్లయితే మనకు అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎరువులు మనకు 25 కేజీల నత్రజని, తర్వాత 15 కేజీల భాస్వరము, 12 కేజీల పొటాష్ అయితే సరిపోతుంది. నాటిన 60-70 రోజులకు మొదటి కోత వచ్చే అవకాశం ఉంది. మనకు 40-50 రోజులకు తదుపరి కోత వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 6-7 కోతలలో మనకు దాదాపుగా 1 కోతకు వచ్చేసి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు 1 ఎకరానికి వచ్చేసి 100-150 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో ఇది హైబ్రిడ్ నేపియర్ సజ్జ యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పారాగడ్డి, గిన్నిగడ్డి, అంజాన్ గడ్డి అనేవి ఈ యొక్క బహువార్షిక పశుగ్రాసాలు కూడా సాగులో ఉన్నవి. సో ఎక్కువ మంది దీనిపైన మామూలుగా బంజరు భూమిలో, పచ్చిక బయలులో పెంచడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెల పెంపకందారులు కానీ, మేకల

0: దుకాణదారులు ఈ యొక్క తోటల మధ్యలో కూడా ఈ పశుగ్రాసాలను సాగు చేసుకుని వాటి యొక్క పశుపోషణ చేయబడుతున్నారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామము. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రకరకాల పశుగ్రాసాల సాగు ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాము. రైతులు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పశుగ్రాస సాగు చేపట్టినట్లయితే అధిక దిగుబడి వచ్చి తద్వారా వాళ్ళ యొక్క పాల దిగుబడి మరియు మాంసం దిగుబడి పెరిగే అవకాశం ఉంది అని నేను విన్నవిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: ఇంతవరకు వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

ఇప్పుడు ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో చివరిగా సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

0: చిత్రసీమలో ఇంతవరకు మీరు సినీ గీతాలను ఆస్వాదించారు. ఆకాశవాణి సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ పునఃప్రసారం.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దోనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం 1వ స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా

హృదయపూర్వక అభినందనుడు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా
3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తర్కించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి 1,000,000 మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ
అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన 1000 సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్ళీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక

0: అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. బ్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్ప విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి మిత్రులారా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మన్ కీ బాత్ పునఃప్రసారం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30 దాటి 50 సెకండ్లు.

కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట బొమ్మరిల్లు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, మహాశ్రీ, బాస నరేందర్, శ్యామల భారతి, పెద్దరాజన్న, చిన్నరాజన్న మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

మీరు విన్న ఆ పాట శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుల సమస్యల నివారణ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలోని తర్వాత పాట జయసింహ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి డాక్టర్ డి భాగ్యవీర్, సుహాన్ కృష్ణ, శ్రీకృష్ణ, సరస్వతి, లావణ్య, హాసిని, సాహితి, రవికిరణ్, జయకృష్ణ, సునీత మరి వీరందరి కోరికపై జయసింహ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు.

Tuck it down,